ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. సగ సంవత్సరం 1948 భాద్రపద మాసం 15వ రోజు శుభోదయం.

ఆకాశవాణి నిలయంలో సమయం ఉదయం 6 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తల ముఖ్యాంశాలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శనిలో సాక్షాత్తు లక్ష్మణస్వామి ప్రతిష్ఠించిన దివ్య లింగం అది. త్రేతాయుగం నాటి ఆ శైవ క్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీయాత్ర చేసినంత పుణ్యమని చెబుతారు. కోరిన కోరికలు తీర్చే ఆ ముక్కంటి ఈ క్షేత్రంలో విరాజిల్లుతున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుర్గా లక్ష్మణేశ్వర ఆలయానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది. ఈ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. నేను మీ ఆర్జే సంతోష్. ఈనాటి క్షేత్రదర్శినిలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని దుర్గా లక్ష్మణేశ్వర ఆలయం గురించి మనం తెలుసుకుంటున్నాం. రామాయణంలో రాముడు నాయకుడు, రావణుడు ప్రతినాయకుడు. ఇద్దరూ వేద వేదాంగాల్ని, నీతి శాస్త్రాల్ని అభ్యసించిన వారే. కానీ ఒక్కటే భేదం, రాముడు ధర్మం వైపు నిలబడితే రావణుడు అధర్మాన్ని నమ్ముకున్నాడు. అందుకే తప్పని తెలిసినా సీతమ్మని అపహరించి రామరావణ యుద్ధానికి తెరతీశాడు. రామలక్ష్మణుల శక్తియుక్తులను తక్కువగా అంచనా వేసి కథన రంగంలో అడుగుపెట్టాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే అధర్మాన్ని అంతమొందించాలి, కానీ మనుషులను కాదు అన్నది రామలక్ష్మణుల వాదన. అందుకే రావణుణ్ణి హతమార్చినందుకు పశ్చాత్తాపం చెందుతారు. బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందడానికి తగిన ఉపాయాన్ని సూచించాల్సిందిగా తమ కులుగురువైన వశిష్ఠ మహర్షిని ఆశ్రయిస్తారిద్దరు. దీంతో వశిష్ఠుల వారు వారికి 2 కంకణాలు ఇస్తాడు. వాటిని ముంజేతులకి ధరించి దేశ సంచారం చేయమని, ఆ కంకణాలు ఎక్కడైతే జారి పడిపోతాయో ఆ ప్రదేశాల్లో శివలింగాల్ని ప్రతిష్ఠించి అభిషేకించడం ద్వారా బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి పొందొచ్చని చెబుతాడు. అలా బయలుదేరిన లక్ష్మణుడి కంకణం నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని లక్ష్మణేశ్వరంలో పడుతుంది. దీంతో లక్ష్మణుడు ఆ ప్రాంతంలో శక్తి సమేతంగా శివలింగాన్ని ఏర్పాటు చేసి దగ్గరలోని గోదావరి నదీ జలాలతో అభిషేకిస్తాడు. అలా శక్తితో కలిపి పూజలందుకుంటున్న శివలింగం కాబట్టే ఈ క్షేత్రంలో కొలువైన శివయ్యకు దుర్గా లక్ష్మణేశ్వరుడు అనే పేరొచ్చింది. ఇక్కడి స్వామి చాలా మహిమాన్వితుడని ప్రసిద్ధి. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

సానిదమ పమగరిసవ సపరిసు కుల అసదృశ విక్రములు సగరిగ మనిద మనిని ముసి ముసి నగబుల కశిక శిఖామణులు తాళ్ దగిట తగ జణుత వస పరిచూ కుల

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని దుర్గా లక్ష్మణేశ్వర ఆలయం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఒకవైపు గోదారమ్మ పరవళ్ళు, మరోవైపు మైమరపించే ప్రకృతి అందాలు, ఇంకోవైపు లక్ష్మణస్వామి పూజించిన శివలింగం ఇక్కడికి చేరుకున్న భక్తులకు ఒక మరపురాని మధురానుభూతిని కలిగిస్తాయి. అయితే దీని వెనుక శతాబ్దాల క్రిందట మొగల్తూరు కోటను పరిపాలించిన రాజుల కృషి ఎంతో ఉంది. వీరు ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంతో పాటు 100 ఎకరాల మెరక భూమిని ఆలయ అభివృద్ధికి కేటాయించారట. స్వామివారికి విశేష పూజలు, ఉత్సవాలు లోటు లేకుండా జరిపించేవారు. తరువాతి కాలంలో ఎన్నో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నప్పటికీ ఈ భూముల మీద వచ్చిన ఆదాయంతోనే నేటికి ధూపదీప నైవేద్యాల్ని సమర్పిస్తూ ఉంటున్నారు. దుర్గా లక్ష్మణేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, దుర్గాదేవి విగ్రహాలతో పాటు గ్రామదేవత అయిన గోగులమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. శంకరయ్యతో పాటు వీరికి ప్రత్యేక రోజుల్లో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారట. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, వింటూ ఉండండి. ఇది వందనం, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నది వందనం. ఈనాటి వందనంలో క్షేత్రదర్శినిలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని దుర్గా లక్ష్మణేశ్వరాలయం విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ క్షేత్రంలో మహాశివరాత్రి రోజున స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు. ఆ రోజు గోదావరి నదిలో స్నానం చేసి ఆ జంగమయ్యను దర్శించుకొని ఆయనకు విన్నవించుకున్న ఏ కోరికైనా తప్పక నెరవేరుతుంది అని భక్తుల విశ్వాసం. అయితే భక్తులు తమ కోరికలు నెరవేరగానే మళ్ళీ దుర్గా లక్ష్మణేశ్వరుణ్ణి దర్శించుకొని మొక్కు చెల్లించుకోవడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. అంతేకాకుండా మహాశివరాత్రి రోజున తొలి సంధ్య నుంచే స్వామికి వివిధ అభిషేకాలు, సహస్రనామార్చనలు, విశేష అలంకారాలు ప్రారంభమైపోతాయి. తెల్లవారుజామున మొదలైన ఈ అభిషేకాలు లింగోద్భవ కాలం వరకు కొనసాగడం విశేషం. ఆ రాత్రికి పరమేశ్వరులకు, పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత దేవేరితో కొలువైన శివయ్యను పురవీధుల్లో రథం మీద ఊరేగిస్తారు. ఏటా మాఘశుద్ధ ఏకాదశి రోజు నుంచి 5 రోజుల పాటు వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇందులో దుర్గా లక్ష్మణేశ్వరుడికి జరిగే తెప్పోత్సవం చాలా ముఖ్యమైనది. ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. వింటూ ఉండండి, ఇది వందనం, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

7:07:20 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ హెల్దీ మార్నింగ్స్ వింటున్నారు. ఇది ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను మీ ఆర్జే సంతోష్. హ్యాపీ హ్యాపీ సండే అండి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో సమయం దొరకడమే ఎక్కువగా మారిపోయింది ఈ రోజుల్లో. అలాంటిది లేక లేక వచ్చిన ఆదివారం పూట సెలవుని మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం? మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నట్లయితే మనకి తెలుస్తుందన్నమాట, కళ్ళు మూసి తెరిచేలోపు సెలవు రోజు గడిచిపోవడం మనకి ఎప్పుడైనా అనుభవం అయిందా? అయిందనే చెప్పాలి. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఆదివారం ఎలా గడుపుతున్నాం? ఆదివారం రోజు అందరికీ సెలవు కాబట్టి వీలైనంత ఎక్కువ సమయం కుటుంబం స్నేహితులతో గడపాలని మానసిక నిపుణులు చెప్తున్నారండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం పెరుగుతుంది, అంటే ఒక మానసిక ఆనందం సంతోషం. వారం మొత్తంలో ఎలాగో ఇంట్లో వాళ్ళతో స్నేహితులతో సరిగ్గా మాట్లాడడానికి మనకి సమయం ఉండదు ఫోన్లు తప్ప. కనీసం సెలవు రోజైనా వారితో సరదాగా గడపడం, మనతో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీలైనంత సంతోషంగా వారిని ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. ఆదివారం రోజు యోగా ప్రాణాయామం మనం రెగ్యులర్గా చేస్తాం. అయితే ఆ యోగా ప్రాణాయామం టైం ఒక 10 నిమిషాలు మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి కార్యక్రమాల్లో మనం ఒకవేళ ఇఫ్ వీ ట్రై టు బీ అ పార్ట్ దెన్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అండ్ మనసుకి కూడా చాలా మంచిదండి. దీనివల్ల మన జీవన శైలి ఏదైతే ఉందో హ్యాపీగా ఉంటుందన్నమాట. మంచి మంచి పాటలు మీకోసం నేను ప్లే చేస్తాను. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ సండేని గడిపేసేయండి, వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న

మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్. నేను మీ ఆర్జే సంతోష్. ఆరోగ్యకరమైన రోజువారీ అల్పాహారంలో శరీరానికి స్థిరమైన శక్తిని అందించడానికి ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ కలిగి ఉంటాయన్నమాట అవన్నీ కూడా. అయితే రాత్రంతా ఉపవాసం తర్వాత తగ్గిన ఏదైతే శక్తి నిల్వలు ఉంటాయో అది తిరిగి నింపుతాయి. ఇవన్నీ ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ రోజంతా శరీరానికి శక్తిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందండి. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. అలాగే నూనె ఎక్కువగా ఉండే అల్పాహారాలకు బదులుగా ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉండే రాగులు, జొన్నలు, ఓట్స్, పెరుగు, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవాలి ఖచ్చితంగా అని పోషకాహార నిపుణులు మనకి చెప్తున్నారండి. సరైన బ్రేక్ఫాస్ట్ అలవాటు మనం మన బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడంలో కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. అందుకని ఆ హెల్దీ లైఫ్ స్టైల్కి మనం అలవాటు పడాలి. సరేలే, ఏది ఉంటే అదే తిందాంలే, పర్వాలేదులే, ఏం పర్వాలేదు, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తాను, డైరెక్ట్గా భోజనం చేసేస్తాను, ఇది మనం మానుకోవాలట. వింటూ ఉండండి, ఇది హెల్దీ మార్నింగ్స్, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

7:34:25 రెయిన్బో స్టూడియో క్లాక్లో అండ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది హెల్దీ మార్నింగ్స్. నేను మీ ఆర్జే సంతోష్. నిజంగా ఆహారంలో బ్రేక్ఫాస్ట్కి ఒక ప్రత్యేక స్థానం ఉందండి. మనం రాత్రంతా విశ్రాంతి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్తో ఎవరైతే ఉపవాసాలు ఉంటారో వారికి అంటే వాళ్ళు విరమించడం జరుగుతుంది. అందుకే బ్రేక్ఫాస్ట్ రైట్. అయితే చాలామందికి బ్రేక్ఫాస్ట్ అనగానే పూరి దోశ వడ ఇలాంటి రుచికరమైనటువంటివి గుర్తొస్తూ ఉంటాయి, కానీ నూనె శాతం అధికంగా ఉండకాలు ఇంకా గుర్తొస్తాయి అన్నమాట. అంటే వీటి రుచి ప్రస్తుతానికి ఆ టైం వరకు అమోఘంగా ఉన్నప్పటికీ వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చెప్తున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. ఎక్కువ నూనెతో కూడిన పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయండి. అంటే మనం ఇష్టంగా తింటూ ఉంటాం, కాస్త నూనె ఎక్కువయ్యి, వడలో నూనె ఎక్కువయ్యి, దోశల్లో ఎక్కువయ్యి, కారం ఎక్కువయ్యి అని మనం మన అభిరుచులకి తగ్గట్టుగా మనం చేస్తూ ఉంటాం కదా, అది మంచిది కాదు అని చెప్తున్నారు. దీర్ఘకాలంలో ఎన్నో సమస్యలు దారితీస్తుంది. అందుకని మన మంచి కోసం చెప్తున్నారు కాబట్టి డాక్టర్స్ అడ్వైసెస్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి, తీసుకోవడమే మంచిది. ఏమంటారు వింటూ ఉండండి. ఇది హెల్దీ మార్నింగ్స్, ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. దేశ యువకులు గత తరాల కంటే పెద్ద కలలు కనాలని, ప్రపంచానికి నాయకత్వం వహించగలిగే గ్లోబల్ కన్సల్టింగ్, అకౌంటింగ్, ఫైనాన్షియల్, లీగల్ సంస్థలు నిర్మించాలని పిలుపునిచ్చారు. నిన్న సాయంత్రం ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచ అనిశ్చితి మధ్య భారతదేశం సాధించిన 7.8% త్రైమాసిక వృద్ధి మన ఆర్థిక బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రదానోత్సవంలో మంత్రి ప్రసంగించారు. అభివృద్ధి చెందుతున్న

ఉన్నత విద్యా ధోరణులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, పరిశోధన ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తూ విద్యావేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దేశ విద్యావ్యవస్థకు దిక్సూచిగా తెలంగాణను తీర్చిదిద్దుతామని ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని, కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై బీజేపీ నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భూ రికార్డులను దుర్వినియోగం చేస్తూ రియల్ ఎస్టేట్ లావాదేవీలను పెంచడం, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమవ్వడంపై ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ 113 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. అబిడ్స్లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల్లాతో కలిసి ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీ దార్శనికతను అనుసరిస్తూ తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే జాతీయ నమూనా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. గాంధీభవన్లో మాట్లాడుతూ వారు 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎయిట్ 10 సెకండ్స్ రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వైబ్రంట్ హైదరాబాద్. సీరియస్లీ పర్షియన్, మొఘల్, యునో ఇలాంటి అరబిక్ రుచులతో స్థానిక తెలుగు మరాఠవాడ వంట సాంప్రదాయాల చాలా యూనో చాలా అత్యద్భుతమైనటువంటి మేళవింపులే హైదరాబాదీ వంటకాలు. ఎంత ఫేమస్ అంటే హైదరాబాదీ వంటకాలు చాలా ఫేమస్ అయ్యాయండి. వంటని ఒక కళగా

0: భావించిన హైదరాబాద్ నిజాముల కాలంలో వంటశాలల్లో అనాదిగా రకరకాల వంటకాలు చేయబడ్డాయి. సాంప్రదాయ వంటకాలు, ఖాన్సామాలుగా పిలువబడే రాజ వంట వాళ్ల తరతరాల నుండి సంక్రమించిన ఏది ఆ ఎక్స్పర్టైజ్ అంటారు కదా, చేత్తో కలిపిన మసాలాలు, అలాగే నెమ్మదిగా వండే పద్ధతులపై ఆధారపడి ఉంటుందన్నమాట రుచి. నెమ్మదిగా వండే ఈ అద్భుతమైన వంటకాలలో సువాసనలు పోకుండా ఉండేందుకు పరిమళభరితమైన బాస్మతి బియ్యం, రుచికరమైన పదార్థాలు, కుంకుమ పువ్వు, చిక్కటి నెయ్యి పొరలుగా పేర్చి మూత కింద ఉంచుతారట. ఎండు కొబ్బరి, చింతపండు, వేయించిన ఉల్లిపాయలు, అలాగే విలక్షణమైన స్థానిక మసాలాలు వంటి పదార్థాలను ఉపయోగించి ఉత్తర మొఘల్ వంటకాలంలో గొప్పతనాన్ని, అలాగే దక్షిణ ప్రాంతపు పులుపు కారం వంటి అంశాలతో అనుసంధానమై ఉంటుందన్నమాట హైదరాబాదీ వంట. సో ఇవాళ సిటీలో హైదరాబాదీ వంటల కార్యక్రమాల గురించిన అవగాహన మనకి చేస్తున్నారన్నమాట. అసలు ఎంత ఇప్పుడు చెప్తుంటేనే నాకు వాటరింగ్ అయిపోయిందనమాట. సో వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
2: No, tell me. I don't want to miss out.
1: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
2: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
1: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
3: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

కళలు సాహిత్యం శాస్త్ర విజ్ఞానం ప్రజాసేవ క్రీడలు ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం, మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో. FM Rainbow 101.9.
2: రెయిన్బో షెడ్యూల్ క్లాక్ లో అండ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వైబ్రంట్ హైదరాబాద్. నిజంగా సంగీతం కేవలం నేపథ్య శబ్దం మాత్రమే కాదండి, అది మన శరీరంలో మనసులో ఒక మంచి మార్పుని తీసుకొస్తుంది అన్నమాట. అది మనల్ని ప్రతిరోజు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది సంగీతం. ఇష్టమైన పాటలు వినడం వల్ల మన మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలయ్యి ఆనందం, సంతృప్తి ఇలాంటి భావనల్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. ఆందోళనకి ప్రధాన కారణమైన ఈ కార్టిజాల్ హార్మోన్ స్థాయిలను తగ్గిస్తుంది సంగీతం. ఉత్సాహభరితమైన సంగీతాన్ని వినడం వల్ల శారీరక అలసట ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే తగ్గిపోతుందండి. మరింత శక్తితో, ఓర్పుతో మనం వ్యాయామం చేయడానికి కూడా సహాయపడుతుంది. రిథమిక్ ఎక్సర్సైజ్ అంటారు కదా, రిథమిక్ వామప్. సో మ్యూజిక్కి సంబంధించిన కార్యక్రమాలు మన హైదరాబాద్లో చాలా చోట్ల జరుగుతున్నాయి. మ్యూజిక్ లవర్స్ యూనో యూ కెన్ ఎంజాయ్ అనమాట. స్టే ట్యూన్డ్. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 పై మీరు వింటున్నది వైబ్రెంట్ హైదరాబాద్. నిజంగా మారుతున్న జీవనశైలి, బిజీ స్కెడ్యూల్ కారణంగా ఈ రోజుల్లో చాలా మంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారండి. రోజంతా ఆఫీస్లో ల్యాప్టాప్ లేదా కంప్యూటర్ స్క్రీన్స్ ముందు కూర్చోవడం వల్ల సమస్యలు బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే ఫ్యాట్స్ ఎదుర్కొంటున్నారన్నమాట, అంటే ఎక్సర్సైజ్ లేక. అయితే తీవ్రమైన దీని ఏమంటారు సమస్యలకి కారణం అవుతున్నాయి అన్నమాట ఈ ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఫిట్గా ఉండడం కోసం, బరువుని అదుపులో ఉంచుకోవడం కోసం చాలా చాలా ముఖ్యం అన్నమాట మన బాడీని మెయింటైన్ చేయడం. అలాగే తినే ఆహారంతో పాటు శారీరక శ్రమపై కూడా శ్రద్ధ చూపించాలి. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య ఆహారంతో బరువు మనం తగ్గొచ్చు అన్నమాట.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒక వ్యక్తి ప్రతి వారం కనీసం 150 మినిట్స్ సాధారణమైన వ్యాయామాలైనా చేయాలి, లేదంటే 75 మినిట్స్, ఇది 1 వీక్. అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు కూడా చేయాలన్నమాట. అంటే ఓవరాల్గా 75 మినిట్స్ లాగా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. వ్యాయామం చేయడం ఒకవేళ ఫస్ట్ టైం అవుతే కనుక 20 to 30 మినిట్స్, అంటే 20 నిమిషాల నుంచి ఒక అరగంట వరకు ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత గ్రాడ్యువల్గా మనం టైం ఒకటి పెంచుకుంటూ పోతుంది, సరిపోతూ ఉంటుంది. ఆ తర్వాత క్రమంగా సమయాన్ని 45 మినిట్స్ నుంచి 1 అవర్కి మనం ఖచ్చితంగా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా నిజంగా ట్రైన్ చేసుకుంటే బాడీని చక్కగా ఎలాంటి హెల్త్ గ్లిచెస్ అనేవి మనకి రావండి. ఏది ఏమైనా వైద్యుణ్ణి మనం సంప్రదించి సలహాలోకి తీసుకోవాలన్నమాట. ఏమంటారు? అయితే ఒక ముఖ్య ప్రకటన, శ్రోతలకు ఒక గమనిక. సోమవారం అనగా 7/9/2026 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 040-23-24-48-34, అలాగే 040-23-24-48-36, అలాగే 040-27-43-24, అలాగే 040-29-70-47-35. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపవర్ వాల్ట్తో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను హైదరాబాద్లో స్థాపించేందుకు ఒప్పందం కుదిరినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశానంతరం 250 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని నిర్మించడానికి 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి సచివాలయంలో రేపు ఉన్నతస్థాయి సమావేశం జరుగుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, జేఏసీ ప్రతినిధుల అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కార్మికులకు అనుకూలమైన అంశాలపై చర్చిస్తారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 18,250 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్దం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 1 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్టు తెలిపిన మంత్రి, మద్దతు ధరతో పాటు ఎంపిక చేసిన 7 సన్నబియ్యం రకాలకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్టు తెలియజేశారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సిరిసిల్ల కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన అత్యంత విలువైన భూములను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ జీవో 97 పై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్గా డాక్టర్ దినేష్ శర్మను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. అక్టోబర్ 2017 నుండి ఆ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్న

అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి స్థానంలో డాక్టర్ శర్మ బాధ్యతలు చేపడతారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి గోవా చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వెస్ట్రన్ జోనల్ కౌన్సిల్ 28వ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. బీజేపీ నూతన రాష్ట కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుండి 4 రోజుల పాటు అసోం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థలను సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి నిన్న బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలనుద్దేశించి ప్రసంగించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: ನೈನ್ 44 ಸೆಕೆಂಡ್ಸ್ ರೇನ್ಬೋ ಶೆಡ್ಯೂಲ್ ಕ್ಲಾಕ್ಲು ಆ್ಯಂಡ್ ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ ಭಂಡಾರು. ಇದು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 రేణుబతో జీవితం రంగులమయం. నిజంగా డిజైనర్ దుస్తులు మనకి చాలా ఇష్టపడుతూ ఉంటాం కదా మనం. అయితే డిజైనర్ దుస్తులు అనేవి అసలైన కళాత్మక దృష్టి, అలాగే ఉన్నతమైన పనితనం, అలాగే ప్రత్యేకమైన ఒక లేబుల్స్కి ప్రసిద్ధి చెందిన ఒక నిర్దిష్టమైన ఫ్యాషన్ డిజైనర్, అలాగే లగ్జరీ హౌస్ ద్వారా సృష్టించబడిన ఒక విలాసవంతమైన వస్త్రాలు అని మనం చెప్పచ్చు. పటిష్టమైన లైనింగ్లు, అలాగే ఖచ్చితమైన కుట్టుపని వంటి అధునాతన నిర్మాణ పద్ధతులు ఉపయోగించి శ్రేష్టమైన వస్త్రాలతో రూపొందించబడతాయన్నమాట. చాలా కష్టపడతారు అవి చేయడానికి. ఎంత ఫోకస్ కావాలి, ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి. వ్యక్తిగత విలువలు, అలాగే కళాత్మక అభిరుచులు తెలియచేయడానికి వీలు కల్పించే ఒక సాంస్కృతిక చిహ్నంగా పనిచేస్తాయన్నమాట. అవి మొత్తం ఫ్యాషన్ పరిశ్రమని ముందుకు నడిపించే అత్యాధునిక కట్లు, అలాగే టెక్స్చర్ ఏవైతే ఉంటాయో సుస్థిరమైన భావాల్ని పరిచయం చేయడం, అలాగే అధిక మన్నికకి కాలాతీతమైన ఆకర్షణను కూడా అందిస్తాయన్నమాట. అందువల్ల ఇవి పారేసుకోవాల్సిన వస్తువులుగా కాకుండా దీర్ఘకాలంగా మన వార్డ్రోబ్స్లో పెట్టుకునే దాంట్లాగా ఉంటాయన్నమాట. ఆల్ అబౌట్ క్రియేటివిటీ అన్నమాట. సో ఈ డిజైనర్ దుస్తుల గురించి, తర్వాత మళ్ళీ వాటికి సంబంధించినటువంటి అలంకరణ గురించి కూడా మనకి ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఇవాళ జరగబోతున్నాయి హైదరాబాద్లో. జస్ట్ యు క్యాన్ గెట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, రైట్? వింటూ ఉండండి. ఇది వైబ్రెంట్ హైదరాబాద్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: FM Rainbow 101.9.

0: ವೈಬ್ರೆಂಟ್ ಹೈದರಾಬಾದ್ వింటున్నారు ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగలమయం. నిజంగా గృహాలంకరణ చాలా ముఖ్యమైనదండి, ఎందుకంటే అది మానసిక శ్రేయస్సుకి నేరుగా యూనో ఉపయోగపడుతుందని మెరుగుపరుస్తుంది కూడా. రోజువారీ కార్యకలాపాలని సులభతరం చేస్తుంది, అంతేగాక ప్రత్యేక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచడానికి వీలు కల్పిస్తుంది. ఆలోచనాత్మకంగా ఎంచుకున్న రంగులు, అలాగే ఈ లైటింగ్ అల్లికలు ఒత్తిడి స్థాయిలను తగ్గించి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. నిజంగా మనం రోజంతా కష్టపడిపోయి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఉండే దాని ఏమంటారు ప్రిమైసెస్ అంటే క్లీన్గా పెట్టుకొని, ప్లస్ ఇంటికి వచ్చిన తర్వాత ప్లెజెంట్గా ఫ్యాన్ స్లోగా తిరుగుతూ ఉంటుంది, ప్లెజెంట్ లైట్స్ కలర్స్ మనకి కనబడుతూ ఉంటాయి, ఎంత హాయిగా ఉంటుందో కదా. అయితే ఫర్నిచర్ ప్లానింగ్ కూడా వాటిని ఎట్లా మనం అమర్చుకోవాలో కూడా మనకి ఒక అవగాహన కలిగి ఉండాలంటారు. అండ్ మోరోవర్ ఏవైతే వస్తువులు, ఎస్ ఇది అవసరం ఇది అనవసరం అనే దాని మీద కొంచెం మనం వాటిని సెటప్ చేసుకుంటే సమర్థవంతంగా, అయితే వాటిని సులభంగా ఉపయోగించుకునేలాగా కూడా మనం ఒక అవగాహన కలిగి ఉండాలన్నమాట. అండ్ ఈవెన్ పురాతన వస్తువులు ఏవైతే ఉంటాయో, మన తాతల నుంచి వచ్చిన ఈ కళాఖండాలు కానివ్వండి, వారసత్వ సంపద లేదా ఇష్టమైన కలర్స్ ఉన్నటువంటి వాటిని కూడా మనం హ్యాపీగా భద్రపరచుకోవచ్చు, అవసరం లేనిదనేది తీసేసుకోవచ్చు అనమాట. హవెవర్ గృహాలంకరణకి సంబంధించిన యాక్టివిటీస్ అండ్ ఈవెన్ యూనో అవగాహన సదస్సులు కూడా మనకి హైదరాబాద్లో జరుగుతున్నాయి. హ్యాపీగా మనం అది హ్యాబిట్యుయేట్ చేసుకోవచ్చు. వింటూ ఉండండి, ఇది వైబ్రెంట్ హైదరాబాద్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిణి నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
3: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
4: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
1: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
3: History,
4: art,
3: literature, tourism,
4: cinema,
3: culture, all woven together in one vibrant hour. Telangana,
4: the voice of our home state.
5: FM Rainbow 101.9.

ಗಾಂಧಿ ಶಿಲ್ಪ ಬಜಾರ್, ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಎ ಗ್ರ್ಯಾಂಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂಡ್ ಸೇಲ್ ಆಫ್ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್, ತೆಲಂಗಾಣ ಕಲಾಭಾರತಿ, ಎನ್ಟಿಆರ್ ಸ್ಟೇಡಿಯಂ ಆಪೋಸಿಟ್ ಇಂದಿರಾ ಪಾರ್ಕ್, ಕವಾಡಿಗುಡ, ಹೈದರಾಬಾದ್. ಆಗಸ್ಟ್ 29 ನುಂಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 7 ವರೆಗೂ. ಕಮಿಷನರ್ ಹಸ್ತಕಳಲ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ, ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಜೌಳಿ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಸೌಜನ್ಯಂತೋ ತೆಲಂಗಾಣ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ತಯಾರೈನ ಹಸ್ತಕಳಾ ವಸ್ತುವులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: FM Rainbow 101.9.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ భయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: FM Rainbow 101.9.
3: 9:51:42 రెయిన్బో స్టూడియో క్లాక్ లో అండ్ వైబ్రెంట్ హైదరాబాద్ విన్నారు. రియలీ నిజంగా ఎన్ని కొత్త కొత్త విషయాలు మనం నేర్చుకోవచ్చు అంటేనండి, సీరియస్లీ వెరీ వెరీ యూనో ఇంట్రెస్టింగ్ అనమాట. ఫైన్, నేను మీ ఆర్జే సంతోష్, మీ నుంచి సెలవు తీసుకున్న టైం. హ్యాపీగా నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. గతం ఎలాగో రాదు, భవిష్యత్తుకి రూపు లేదు కాబట్టి ప్రజెంట్, ఈ ప్రజెంట్ ఏదైతే ఉందో అదే మాత్రమే మన చేతిలో ఉంది కాబట్టి హ్యాపీగా అందరినీ నవ్విస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ సమయాన్ని గడుపుదాం. పాటలు పాడదాం, ఆటలు ఆడదాం, చక్కగా చదువుకుందాం, మనసారా మనం పనిచేద్దాం, పనిలో దైవాన్ని చూద్దాం. ఏమంటారు వింటూ ఉండండి. నెక్స్ట్ ఆర్జే శ్రీకాంత్ భయ్యా రెడీగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. శాసనసభ మండలి వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేయాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభాపతి గట్టం ప్రసాద్ కుమార్ సూచించారు. రేపు ఉభయ సభల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుతో కలిసి వారు నిన్న శాసన మండలి కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. వర్షాకాలం వరిసాగులో 18,250 కోట్ల రూపాయల అంచనా విలువతో 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 15 నుంచి వడ్ల కొనుగోళ్లు ప్రారంభమవుతాయని తెలిపారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి కొత్త పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్బాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2026 ఏర్పాట్లు, రోడ్ షోలు, ఎంఓయూలపై పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం నూతన వైస్ చైర్పర్సన్గా నియమితులైన గద్వాల విజయలక్ష్మి శనివారం ప్రజాభవన్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ది, సమతౌల్య ప్రగతి లక్ష్యంగా ప్రణాళిక సంఘం మరింత సమర్థవంతంగా పనిచేసేలా కృషి చేయాలని భట్టి ఆకాంక్షించారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరాపార్కులో బీజేఎల్పీ నాయకుడు ఆలెటి ఈశ్వర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, వాణిజ్య ప్రయోజనాల కోసం హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు.

మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలకమైన భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. జైపూర్లోని సీతాపురలో ఉన్న ఐఓఎన్ డీజిల్ ఇన్ పరీక్షా కేంద్రానికి సంబంధించి అభ్యర్థుల కోసం నీట్ పీజీ 2026 పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ విజయవంతంగా నిర్వహించింది. జైపూర్లోని 5 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష సురక్షితంగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగి నిన్న సజావుగా ముగిసిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలియజేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9 Musically Yours.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
3: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
2: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
3: ఆన్ జష్నే హైదరాబాద్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
4: Jashne Hyderabad, savor the city's soul.

0: attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026. Issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
1: FM Rainbow 101.9.

0: బ్రో ఆకలేస్తుంది బిర్యానీ తిందామా
1: ఏ ఇప్పుడు బిర్యానీ ఏం తింటాం పద హలీం తిందాం
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా
1: హలీం ఎక్కడి నుంచి రావడం ఏంటి మన హైదరాబాదే కదా
0: కాదు హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది
1: ఓ అవునా
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు
0: జష్నే హైదరాబాద్ జష్నే హైదరాబాద్
1: జష్నే హైదరాబాదా అదేంటి కొత్తగా
0: ఒక్క హలీమే కాదు ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్
0: at 2 p.m. only on FM Rainbow 101.9.

0: ಶಿಲ್ಪ ಬಜಾರ್, ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಎ ಗ್ರಾಂಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂಡ್ ಸೇಲ್ ಆಫ್ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್, ತೆಲಂಗಾಣ ಕಲಾಭಾರತಿ, ಎನ್ಟಿಆರ್ ಸ್ಟೇಡಿಯಂ ಆಪೋಸಿಟ್ ಇಂದಿರಾ ಪಾರ್ಕ್, ಕವಾಡಿಗುಡ, ಹೈದರಾಬಾದ್. ಆಗಸ್ಟ್ 29 ನುಂಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 7 ವರೆಗೂ ಕಮಿಷನರ್ ಹಸ್ತಕಳಲ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ, ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಜೌಳಿ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಸೌಜನ್ಯಂತೋ ತೆಲಂಗಾಣ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ತಯಾರೈನ ಹಸ್ತಕಳಾ ವಸ್ತುವುಲು, ಚೇನೇತ ವಸ್ತ್ರಕಳ ಪ್ರದರ್ಶನ, ಇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. అట్ 7 PM ఎవ్రీడే ఓన్లీ ఆన్ FM Rainbow 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది మామా తినడానికి పోదామంటే ఏ బిర్యానీయో మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: पूरा देख लेके जो ऑर्डर देना है वो ऑर्डर देना है, सो पूरा मंडे लिख लेके मंडे ट्यूजडे के दिन हम लोग ऑर्डर देते हैं, ऐसा कर लीजिए।
1: अच्छा
0: और क्या संडे के दिन हमारे बहुत कुछ है, और क्या बोलते हो मन मन पिंचुकोन वाल ఎంజాయ్ చేయాలని చాయ్ కోరుకుంటుంది, ఒకసారి దాటిపోయినా ఇంకో సండే అయినా వాళ్ళు వస్తారు, లేకపోతే మెయిన్ పోయి వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను, ప్రతిసారి నాకు అట్లా అనిపిస్తే చేసుకుంటామంట।
1: వావ్ వండర్ఫుల్। అచ్చా సార్,
0: నాకు నాకు నాకు నలుగురు మన్మందు ఒక మన్మద, వాళ్ళు వస్తున్న చాలా ఫుల్ ఎంజాయ్ అనమాట।
1: క్యా బాత్ హై, వండర్ఫుల్।
0: ఏం ఇష్టమన్నా నేను బయటికి వెళ్ళి చెప్పిస్తా, వాళ్ళనే తెప్పిస్తారు, ఎట్లా చేస్తా ఫుల్ ఎంజాయ్ చేసుకో, సండే మాత్రం ఎంజాయ్ ఎంజాయ్ చేసుకుంటాం।
1: ఈ సార్ వచ్చినారు వాళ్ళు సార్
0: కూడా ఎంజాయ్ చేస్తున్నాం, అట్లా కాకుండా కొంచెం ఫ్రెండ్స్ ఇంకో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాము అట్లా కూడా ఎంజాయ్ చేస్తున్నాం।
1: क्या बात है, चलिए बहुत बहुत शुक्रिया। इस बार आए आपके फिर वो ग्रैंड सन और ग्रैंड डॉटर, संडे है। थैंक यू। अरे वाह, क्या बात है, बहुत बहुत शुक्रिया रमेश जी कॉल करने के लिए,
0: धन्यवाद।
1: थैंक यू। दोस्तों ये रमेश जी हैं जो बता रहे हैं कि इनकी शॉप है और संडे का दिन आता है, तो ये उस जो साफ सफाई का काम होता है, जो क्योंकि ग्रोसरी स्टोर है तो वहां पे वो काफी सारे आइटम जो एक्सपायर होने के चांसेस रहते हैं, तो वो आइटम सब वो बाहर निकाल देते हैं और हर संडे ये करते हैं। पिछले संडे इन्होंने नहीं किया था, उन्होंने बोला कि मिस कर दिया, इसलिए बहुत ज्यादा कंफ्यूजन था पूरे हफ्ते भरी, पर इस संडे इन्होंने वापस अपने टास्क को पूरा किया। ऐसे आप मुझे बताइए कि कौन सी ऐसी चीज है आपकी लाइफ की जिसे आप रीसेट कर देना चाहते हैं इस संडे, और कैसे करेंगे उसे, ये भी मेरे को बताइएगा। आप मुझे कॉल कर सकते हैं 0402323-0030, 0402323-48210, 0402970-4715। इन तीन नंबरों पर कॉल कर सकते हैं और व्हाट्सएप नंबर है 0402323-4822। इस पर जितने चाहें उतने मैसेजेस आप भेज सकते हैं। अभी के लिए मैं आपको लेके जाता हूं एक प्यारे से गाने के साथ। गाना है मोहम्मद रफी साहब की आवाज में और गाना कहता है

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: ఒక మంచి పుస్తకం మనకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
0: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
1: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
0: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
1: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
0: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
1: మీ అనుభూతిని
0: మీ మాటల్లో
1: మా శ్రోతలతో పంచుకోండి.
0: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
1: readwithrainbow2026@gmail.com కు పంపండి.
0: మీ రీడింగ్ జర్నీ
1: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
0: రెయిన్బోతో పంచుకోండి.
1: రీడ్ విత్ రెయిన్బో.
0: రీడ్ విత్ రెయిన్బో.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్ఈ.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసీ కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: दोस्तों आप सुन रहे हैं आकाशवाणी हैदराबाद एफएम रेनबो 101.9 रेनबो के साथ लाइफ रंगीन. मैं हूं श्रत आपके साथ और मैंने पूछा है कि संडे का दिन जब आता है तो एंजॉयमेंट के साथ साथ में ऐसे कौन से पेंडिंग टास्क है जो आप कंप्लीट करना चाहते हैं. बहुत संडे से ट्राई कर रहे पर नहीं हो रहा. कुछ दोस्तों ने कहा कि उनके तो कंप्लीट हो गए, तो आप मेरे को बताइए कि ऐसा कौन सा टास्क है जो आप कंप्लीट करना चाहते हैं. एक दोस्त है हमारे, नाम है उनका अजय, उनका मैसेज आया. वो कह रहे हैं कि पिछले 3 महीनों से एक डॉक्यूमेंट था जो वो कंप्लीट करना, सेट बनाना चाह रहे थे. उसमें कुछ कुछ डॉक्यूमेंट ऐड करने थे. हर संडे करने का सोचते, कभी एक डॉक्यूमेंट कम होता, थोड़ा सा ऐड करते, फिर भूल जाते. आज इन्होंने कसम खाली सुबह उठते कि ये काम करेंगे तो करेंगे, और फाइनली सुबह से स्टार्ट हुए तो अब 1:40 के आसपास इनका मैसेज इन्होंने सुना और उन्होंने मैसेज करके बोला कि हाँ मेरा ये काम ये था और मैंने कंप्लीट कर दिखाया. इतनी खुशी हो रही है उनको इस चीज़ की, जबकि काम उन्हीं का था. वैसे दोस्तों यही होती है कि जब आप कोई भी टास्क अगर आप सोचते हो कि उसे कंप्लीट करना है और कंप्लीट कर देते हो, तो फिर आपके चेहरे की मुस्कान नेक्स्ट लेवल. एक और मैसेज है यहाँ पे, इनका नाम है, इन्होंने नहीं लिखा, पर ये कहते हैं कि पहले लोग मरते थे और आत्मा भटकती थी, अब आत्मा ही मर गई और लोग भटक रहे हैं. मतलब सरकास्टिक था इनका, पर कहीं ना कहीं कुछ दिल को लगने वाली बात कही. आजकल धीरे धीरे जैसे भाग रही है दुनिया, वैसे ऐसा फील होता है कि किसी को किसी से ज्यादा इतना मतलब नहीं है. वो अपनी जिंदगी में कुछ है और आसपास क्या चल रहा है उन्हें कोई कंसर्न नहीं रहता. पर पहले एक दौर था कि आपके पड़ोस में कुछ होता था, थोड़ी सी भी किसी को तकलीफ होती तो सब लोग इकट्ठा होकर वो तकलीफ को दूर करने के लिए पुरजोर कोशिश करते थे. पर आजकल जी हाँ, फास्ट वर्ल्ड है तो अपने हिसाब से चलता है. खैर इसी के साथ साथ एक दोस्त भी हमारे साथ जुड़े हैं, वो क्या कहना चाहते हैं जरा उनके दिल की जानते हैं. हेलो. हेलो.
3: नमस्ते सर.
2: नमस्ते सर, कौन बोल रहे हैं?
3: मैं नरसिम्हा रेड्डी सर, सुरेश जी.
2: हाँ नरसिम्हा रेड्डी जी, कैसे हैं सर आप?
3: एकदम बढ़िया हूँ सर, आप कैसे सर?
2: सब हम बढ़िया हैं सर. बताइए कि संडे वाला दिन आज है, तो कौन सा ऐसा काम है जो इतने दिन से पूरा नहीं कर पा रहे थे, आज टाइम मिल गया आपको, आप कर देने का सोच रहे?
3: तो रोज ऐसे ही बोला, तो आज कल करूंगा बोल के आज शाम में 3 घंटा टाइम लेके अपने दुकान में जो है ना, सब शॉप में है और उधर उधर का सामान पड़ा रहा, कुछ समझ में नहीं आ रहा था कौन सा क्या चीज है बोल के. जरा
2: अच्छा
3: आज उधर करके जरा निकाल के क्या चीज क्या है, वो क्या है बोल के तेरा जमा के साफ सफाई करके. वैसा भी सर गणेश चतुर्थी भी आ रहा ना सर.
2: हाँ यस जी हाँ.
3: उससे पहले जरा दुकान के अंदर जरा
2: साफ सफाई करने.
3: जी
2: बहुत अच्छा है, बहुत अच्छा विचार है आपका. आपकी वजह से कुछ देर पहले हमारे रमेश जी भी एक हैं, उनका भी ग्रोसरी स्टोर है, शॉप है, तो वो भी यही कह रहे थे कि साफ सफाई करते हैं तो समझ में आता है कि हमको चीज कहाँ रखी हुई, और इजी होता है कोई कस्टमर आता है जब उन्हें देने के लिए.
3: बिल्कुल बिल्कुल साहब, काहे को बोलता बाबू, रखे

0: FM Rainbow 101.9.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష సిద్ధంగా ఉన్నాను. మరి ఈరోజు మన డబుల్ కమీటా షోని స్టార్ట్ చేయడానికి మరి మీ అందరికీ నమస్కారం, స్వాగతం, సుస్వాగతం, అనుస్వాగతం. సో ఫ్రెండ్స్, మరి సరదాగా డబుల్ కమిటాలో ముందుగా జస్ట్ డే హైదరాబాద్ లో మంచి రెసిపీ గురించి తెలుసుకుందాము. ఆ తర్వాత మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాక దెన్ మరి యూనో సరదాగా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి న్యూస్ ఏమేమి ఉన్నాయి అని మరి యూనో ఒక రౌండ్ అలా వేసిన తర్వాత తాజా ట్యూన్స్ విని మళ్ళీ తాజా అయిపోదాము. ఇవన్నీ చేయాలి అంటే సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ అసాధ్యుడు నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

0: FM Rainbow 101.9.
1: సీను చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, నేను ఆర్జే అనుష అండ్ మీరు వింటున్నారు జష్నే హైదరాబాద్. సో ఫ్రెండ్స్, మరి జస్ట్డే హైదరాబాద్ లో ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకుందాము అంటే కనుక, యూనో మనకి తెలుసు ప్రతిదీ దానికే ఉపయోగించాలి, దీనికే ఉపయోగించాలి అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి. అలా యూనో కూరగాయలు కూరలు చేసుకోవడానికి, ఫ్రూట్స్ తినటానికి అండ్ కొన్ని సూప్ చేసుకోవడానికి ఇలా మనకి అమర్చి ఉన్నాయనుకోండి. ఫస్ట్ నుంచి అయితే యూనో కూరకు కానీ, సూప్కి కానీ, ఫ్రైకి కానీ, స్నాక్స్కి కానీ ఇలా దేనికైనా ఉపయోగించేవి కొన్ని మాత్రమే ఉంటాయన్నమాట. సో మరి అలా వెజిటేరియన్ జాబితాలోకి వచ్చేదే గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు, అదే మష్రూమ్స్ అన్నమాట. మరి నేనట్టు అన్నట్టుగా వెజిటేరియన్స్కి మాత్రం వాళ్ళు యూనో నాన్ వెజ్ తినరు కాబట్టి కొంచెం ప్రోటీన్ కొరత వచ్చే ఛాన్స్ వాళ్ళకు ఉంటూ ఉంటుంది. యూనో మామూలుగా అయితే సోయాబీన్స్కి సంబంధించి మిల్మేకర్ ఇలా తింటూ ఉంటారు, కానీ మష్రూమ్స్ తింటే కనుక మంచి ప్రోటీన్ అందిస్తాయన్నమాట. అందుకే వాళ్ళ డైట్లో తప్పనిసరిగా ఉండాల్సిందే. టేస్టీగా ఉండి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది, అవి అందుబాటులో ఉంటాయి కూడా. యూనో ఎప్పుడైనా మనం తినాలన్నా కొనాలనుకున్నా ఫస్ట్ అందుబాటులో ఉండాలి కదా. యూనో ధరలు బాగుండాలి, అవైలబిలిటీ ఉండాలి, అన్నీ కూడా ఉండాలి. మరి ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి పెద్దగా కాస్ట్లీ కూడా కాదు కాబట్టి హ్యాపీగా అందరూ ఎఫోర్డ్ చేయొచ్చు. మరి ఈరోజు సాధారణంగా కాకుండా కాస్త స్పెషల్గా, మరి స్పెషల్ మసాలాతో కొంచెం డిఫరెంట్గా మరి రెసిపీ ఈరోజు తెలుసుకుందాము. మరి ఏంటి అనేది డెఫినెట్గా నేను చెప్తాను. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ వంశీ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9. Telanganam. Telangana's heartbeat on air.
2: Rainbow 101.9. Welcome back. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము జష్నే హైదరాబాద్ లో. నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం మష్రూమ్స్ కి సంబంధించి మంచి రెసిపీ గురించి తెలుసుకుందాం అని నేను చెప్పాను కదా. అయితే మరి ఏంటి, జనరల్గా కాకుండా కాస్త స్పెషల్ అండ్ విత్ స్పెషల్ మసాలా అని కూడా నేను చెప్పాను. అదే మష్రూమ్ పెప్పర్ మసాలా అనమాట. సో యూనో పేరులోనే ఉంది కాబట్టి పెప్పర్ అంటే మిరియాలు దీంట్లో బాగా స్పెషల్ అన్నమాట. సో మరి చేయాలంటే చాలా చాలా ఈజీయే, పెద్ద ఎక్కువ ఏమి అవసరం లేదు. జస్ట్ మష్రూమ్స్ కొనుక్కుంటే సరిపోతుంది. అంటే మిగతావన్నీ అంటే ఇంట్లో ఉంటాయి కదా, అందుకని అన్నమాట. అయితే యూనో ముందుగా ఒక స్పెషల్ పెప్పర్ మసాలా తయారు చేసుకోవాలన్నమాట దీనికోసం నేను అన్నట్టుగా. అందుకు ప్యాన్లో కొన్ని అంటే యూనో ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళనమాట, కొంతమంది ఘాటు తట్టుకుంటారు, కొంతమంది ఘాటు తట్టుకోరు. కాబట్టి జనరల్గా 2 స్పూన్స్ మిరియాలు పడతాయన్నమాట. 1/2 స్పూన్ ధనియాలు వేసుకోవాలి, అలాగే 1/2 స్పూన్ సోంపు వేసుకోవాలి. ఇక్కడ సోంప అన్న డౌట్ రావచ్చు మనకి. కరెక్ట్, నిజంగా ఇది డిఫరెంట్ ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఎందుకు అనేది కూడా నేను చెప్తానన్నమాట చివరిలో. అంతేకాకుండా మరి ఒక చెంచా జీలకర్ర, కొంచెం గరం మసాలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అన్నట్టుగా మిరియాలు హైలైట్ కావాలి కాబట్టి యూనో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాస్త తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట మిరియాల కంటే. సో ఎప్పుడు కూడా టేస్ట్కి తగ్గట్టుగా నేను చెప్పినట్టుగా ఇంకొంచెం ఉప్పు వేసి అలా డ్రై రోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట చిన్న మంట మీద. యూనో డెఫినెట్గా రోస్టింగ్ అనేది ఎప్పుడు కూడా చిన్న ఫ్లేమ్లో చేయాలి, సిమ్లో చేయాలి. ఎందుకంటే అవన్నీ నీట్గా వేడి తగులుతూ బాగా దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ ఆ సువాసనలు అన్నీ బయటికి రావాలి. కాబట్టి అప్పుడే బాగా వేగినట్టు అంటే రోస్ట్ అయినట్టు తెలుస్తుంది. సో తర్వాత దీన్ని చల్లార్చాలి. డెఫినెట్గా మరి పౌడర్ చేసుకోవాలి, మనం చల్లుకోవాలి కాబట్టి దీని అంతటిని పౌడర్ చేసుకుని రెడీ పెట్టుకోవాలన్నమాట. సో మరి తర్వాత ఏం చేయాలి డెఫినెట్గా నేను చెప్తాను. అందుకంటే ముందు మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ట్యాగోర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో. రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బోతో జీవితం రంగులమయం. మీరు వింటున్నారు

ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ವಿತ್ ಆರ್ಜಿ ಅನುಷಾ. సో ఫ్రెండ్స్, మరి మష్రూమ్ పెప్పర్ మసాలాకి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాము. మరి పెప్పర్ మసాలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, మరి ఇప్పుడేం చేయాలి అంటే మష్రూమ్స్ని ఫ్రై చేయాలన్నమాట. జనరల్గా ఉడకబెట్టచ్చు కదా అనే డౌట్ రావచ్చు, కానీ అది డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ మాత్రం ఫ్రై చేయాలన్నమాట. ఎలా అంటే ప్యాన్లో కొంచెం నూనె వేసి ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది అన్నమాట. కొంచెం నూనె వేసి హాఫ్ స్పూన్ సోంపు వేసి అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట. కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఇక్కడ యూనో ఉప్పు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎందుకంటే పైన ఆల్రెడీ మసాలాలు వేసాము. సో మరి ఆ ఉప్పు ఈ ఉప్పు ఎక్కువైపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. తక్కువ ఉంటేనే బెటర్, లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా మనం. సో ఆ ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మరి ఉల్లిపాయలు నెమ్మదిగా వేగాలన్నమాట, లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఆ తర్వాత కొంచెం పసుపు, అల్లం, వెల్లుల్లి ముద్ద, కరివేపాకు వేసుకుని మంచిగా వేయించాలి. ఇప్పుడు మష్రూమ్స్ని వేయాలన్నమాట. ఈయన చిన్న సైజు అయితే మామూలుగా వేసేయచ్చు, పెద్దవైతే కొంచెం చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇవి పెద్ద ఫ్లేమ్లోనే మరి ఫ్రై చేయాలన్నమాట, అప్పుడే ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. సో ఇప్పుడు ముందుగా ఆల్రెడీ మనం చేసుకున్న పెప్పర్ మసాలా పొడి ఉంది కదా, దాన్ని మాత్రం జనరల్గా ఒక ప్యాకెట్ మనం కొనుక్కుంటాం కదా, దానికి 1½ స్పూన్ సరిపోతుందన్నమాట. అది కొలత, అంతకుమించి చేయకూడదు. నేను పెప్పర్ వాడుతూ ఉంటాం కాబట్టి కాస్త వేడి చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది సమ్మర్లో తినకపోతేనే బెటర్ అనమాట. రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో అయితే ఇమ్యూనిటీ కూడా చాలా బాగా పనికొస్తుంది అండ్ బాడీ తట్టుకుంటుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని వేపుతూ ఉంటాం కదా, కాస్త చివరిలో ఇంకొంచెం వేసుకుంటాం కాబట్టి ఫ్లేవర్ కోసం ఈ 1½ స్పూన్లో పైన చేసిన దాంట్లో పెప్పర్ మసాలాలో కొంచెం వేసి ఇంకొంత చివరిలో అనమాట. ఇది అంటుకోకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఎంతైనా ఫ్రై చేస్తూ ఉన్నాం కాబట్టి కాస్త అంటుకునే ప్రమాదం ఉంటుంది. లైట్గా 1/2 కప్ కూడా అవసరం లేదు, ఇంకా 1/2 కప్ కంటే తక్కువే నీళ్లు వేసి చాలా చాలా తక్కువగా వేయాలన్నమాట. హై మంట మీద మాత్రం అలా తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, టాస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలన్నమాట కచ్చాపచ్చాగా. సో మష్రూమ్స్లో వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ అఫ్కోర్స్ ఇదైతే సన్నగా తరుక్కుని వేసుకోవాలి అండ్ ఇంకొంచెం సన్నగా తరుక్కుని వేసుకోవాలి కొబ్బరి అన్నమాట. లైట్గా చిన్న చిన్న పీసెస్ తురుముకుని వేసుకోవాలి. ఇక కొత్తిమీర అలాగే మిగిలిన పెప్పర్ మసాలా మొత్తం చల్లేసుకుంటే కనుక బాగా కలిపేస్తే వండుతూ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అలా వండుతూ ఉండాలన్నమాట. బట్ జాగ్రత్తగా చూసుకోవాలి, మాడిపోకూడదు. బట్ లైట్గా చారైనట్టుగా అంటే మాడినట్టుగా అనిపించాలి, కానీ మాడకూడదు అన్నమాట. సో అప్పుడే దాని ఫ్లేవర్ బాగుంటుంది. అలా తినేయచ్చు. మరి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి డెఫినెట్గా నేను చెప్తాను అండ్ మరికొన్ని విశేషాలు చెప్తాను దానికి సంబంధించి. అంతకంటే ముందు వచ్చేసింది మంచి పాట ఫ్రమ్ ద మూవీ ఈశ్వర్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: FM Rainbow 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణీ నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనమేమో జస్ట్నే హైదరాబాద్ లో ఉన్నాము, మష్రూమ్ పేపర్ మసాలా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో మరి దీంట్లో మసాలా పొడి చాలా చాలా స్పెషల్, అదే పెప్పర్తో చేస్తాము. అండ్ మరి మష్రూమ్స్ మిక్స్ చేసుకుని చేసేసుకున్నాం. అయితే దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఏం చేయాలి అంటే సింపుల్, ఏమీ లేదు, తినే ముందు నిమ్మరసం చల్లుకుంటే సరిపోతుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. యూనో మష్రూమ్స్ మన ఇండియాకి నేటివ్ కాదు, లేట్ 20th సెంచురీ అలా భారతదేశంలోకి మష్రూమ్స్ ఎంట్రీ ఇచ్చాయన్నమాట. పెప్పర్ కేరళలో మెయిన్గా పండుతుంది కదా, సో మలబార్లో ఈ వంటకం పుట్టిందన్నమాట. కాంబినేషన్తో తయారు చేయడం జరిగింది, అందుకే కేరళ అండ్ కాస్త తమిళనాడు స్టైల్లో అనిపిస్తుంది. మరి సోంపది యాడ్ చేశాం కదా, అందుకన్నమాట. సో ఇక్కడ మరి మసాలా దినుసులు నేటివ్ కాబట్టి అఫ్కోర్స్ మరి మలబార్ అండ్ కేరళ అంతా కూడా అలా ఈ డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చిందనమాట. మరి కూరగా, స్నాక్గా, సైడ్ డిష్ ఎలా అయినా తినచ్చు అనమాట ఈ వంటకాన్ని. బాగుంది కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సీతయ్య నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సుపాహిత్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ సీతయ్య నుంచి. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ లో మరికొద్ది క్షణాలు 3 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

సంస్థలు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి డివిజనల్ కార్యాలయ నర్సరీలో పామాయిల్ మొక్కలు తనిఖీ చేశారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రైతుల ఖాతాల్లోకి 160,000 కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోపు 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన

శ్రీధర్ బాబు చెప్పారు. మళ్లీ ఎన్నికలకు వెళ్లేలోపు 6 గ్యారంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలను బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ఖండించారు. ఎస్ఐఆర్ ద్వారా ఎంపిక చేసిన ఓట్లు తొలగించి బీజేపీ అధికారంలోకి రావాలని చూస్తోందని ముఖ్యమంత్రి అనడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ మియాపూర్లో దేశంలోనే మొట్టమొదటి అహింసా స్తంభాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమళ్ల గ్రామంలో గంధమళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఇలయ్య ఈరోజు భూమి పూజ చేశారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి. ఈ నెల 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సు సందర్భంగా తొలి ఐబ్రిక్స్ సదస్సులో 500 మందికి పైగా సంస్థాగత పెట్టుబడిదారులు, ఆర్థిక మంత్రులు, వ్యాపార నాయకులు పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు 21 బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల్లో మూలధనాన్ని, బ్యాంకింగ్ సేవలు అందే మౌలిక సదుపాయాలు, ఇంధనం, డిజిటల్ సామర్థ్య ప్రాజెక్టులతో అనుసంధానించడానికి రూపొందించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఫిర్యాదులు, అభ్యంతరాల గడువును 3 వారాలు పొడిగించాలని కేంద్ర ఎన్నికల కమిషను రాష్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కోరారు. పొడిగింపుపై రాజకీయ పార్టీలు, ఓటర్ల నుంచి వినతి పత్రాలు వస్తున్నాయని, ఈ మేరకు సమయాన్ని పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్కు సీఈఓ రాసిన లేఖలో వివరించారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దివ్యదేవరాజన్ మార్గదర్శకాలు జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వేడి వాతావరణం కాస్త చల్లబడ్డంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం, రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి సెకండ్ సెగ్మెంట్ అయిన డబుల్ కా మీటా షోలోని. మరి డేకి ఉన్న ఇంపార్టెన్స్ తెలుసుకునే సెగ్మెంట్, మరి బోల్టన్ విశేషాలు లైన్ అప్ అయి ఉన్నాయి మీకోసం. మరి అలా చేయాలి అంటే సుభైత్ సాంగ్ తో స్టార్ట్ చేసేయాలి కదా. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ చిత్రలహరి నుంచి. మీ అందరి కోసం వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం, రంగుల మాయం.

0: FM Rainbow 101.9
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ద మూవీ ఫిదా నుంచి. అండ్ ఫ్రెండ్స్, మనము నాము డబుల్ కమీటా షోలో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నేను చెప్పాను కదా ఇందాక, అయితే ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, నిజంగా యూనో ఎప్పుడు ఒకటైతే మనం వింటూ ఉంటాం, యూనో అన్నీ ఇంపార్టెంటే, కాకపోతే కొన్ని మాత్రం మరీ ముఖ్యంగా ఉంటాయి. మరి అలాంటివే కళ్ళు. నిజంగా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటూ ఉంటారు. అఫ్కోర్స్ మనం బ్రతకడానికి అన్నీ అవసరమే అనుకోండి, కానీ ప్రపంచాన్ని చూడాలంటే మాత్రం కళ్ళు కావాలి కదా. చూపు వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మరి పుట్టుకతో లేక కొన్ని ప్రమాదాల వల్ల కంటి చూపు పోతుంది ఒక్కొక్కసారి. అది శాశ్వతం అయితే అఫ్కోర్స్ మనం ఏం చేయలేమనుకోండి, కానీ వైద్యం వల్ల చూపు తిరిగి వచ్చే అవకాశం ఉంటే మాత్రం డెఫినెట్గా ఆనందమే. ఎందుకంటే మరి అలా అవకాశం ఉండి మనం చేయించుకోగలిగితే కనుక శస్త్రచికిత్స, ఆపరేషన్ లాంటివి డెఫినెట్గా మరి చూపు తిరిగి వస్తుంది, వాళ్ళు ప్రపంచాన్ని మళ్ళీ చూస్తారు. మరి అలా చేయాలంటే ఎవరైనా కళ్ళు దానం చేయాలి కదా. ఈ రోజుల్లో కూడా చాలామంది కళ్ళు దానం చేయడానికి భయపడిపోతూ ఉంటారు. అండ్ మరి దాని గురించి అవగాహన కలిగిస్తారన్నమాట ఈ 15 రోజులు. నిజంగా ఎందుకు అంటే కనుక మరి నేషనల్ ఐ డొనేషన్ ఫోర్త్ నైట్ అన్నమాట. ఆగస్ట్ 25th నుంచి సెప్టెంబర్ 8th వరకు 15 రోజులు కూడా మరి కళ్ళు దానం చేయడం, దాని గురించి అవగాహన కలిగిస్తారు. సో మరి బోల్డన్ విశేషాలు ఉన్నాయి, వాటి గురించి నేను మీతో పంచుకోవటానికి డెఫినెట్గా నేను చెప్తాను. కానీ సూపర్ సాంగ్ వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ నుంచి. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఫ్రమ్ రెయిన్బో, రెయిన్బోతో జీవితం, రంగుల మాయం సుఫ్రెండ్స్, మనమున్న డబల్ కమిటాలో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మరి మనమేమో రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులోనూ మరి నేషనల్ ఐ డొనేషన్ ఫోర్త్ నైట్ సందర్భంగా, అంటే ఆగస్ట్ 25th నుంచి సెప్టెంబర్ 8th వరకు 15 రోజులు మరి కంటి, అంటే యూనో అఫ్ కోర్స్ ఐ డొనేషన్ గురించి అంతా కూడా అవగాహన కలిగిస్తారనమాట. యూనో ఐ డొనేషన్ అంటే చాలామందికి చాలా అపోహలే ఉన్నాయన్నమాట. మొత్తం కళ్ళు కంప్లీట్గా దానం చేసేస్తారు, అసలు ఏంటి అనేది కూడా చాలామందికి తెలీదు అండ్ భయపడుతూ ఉంటారనమాట. నిజంగా కళ్ళు దానం చేయడం అంటే మనకు చూపు అందించే కార్నియా అనే ఒక చిన్న పొరను కంటిలో ఇంచి తీస్తారనమాట. యాసెచ్ మొత్తం తీయరు, ఓన్లీ ఆ చిన్న పొర మాత్రమే తీస్తారు, అంతే. యూనో అది కూడా చనిపోయిన 6 నుంచి 8 గంటలలోపు కార్నియాను తీసి భద్రపరుస్తారు. ఒక 15-20 మినిట్స్ ప్రక్రియ మాత్రమే ఉంటుందన్నమాట. ముఖానికి ఎలాంటి డ్యామేజ్ అస్సలు జరగదు. అండ్ యూనో ఏ వయసు వారైనా దానం చేయవచ్చు. అంటే యూనో జనరల్గా మనం బ్రతుకున్నప్పుడైతే డెఫినెట్గా చేయం, కాబట్టి ఏ వయసు వారైనా దానం చేయొచ్చు అంటే కనుక యూనో డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, అలాంటి సందర్భాల్లో మరి దానం చేయొచ్చు అని చెప్తూ ఉన్నామన్నమాట. యూనో ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళైనా చేయొచ్చు అండ్ ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా చేయవచ్చు, కానీ ఒక చిన్న చుక్కు ఉంటుందన్నమాట కండిషన్ సప్లైని కొన్నింటిని తప్పించి. అండ్ అందులోనూ మరి ఏదైనా ఒక బ్లడ్ బ్యాంక్లో కానీ కొన్ని రిజిస్టర్డ్ హాస్పిటల్స్ ఉంటాయన్నమాట, దాంట్లో కానీ వివరాలు నమోదు చేసుకోవాలన్నమాట. మనం చనిపోయిన తర్వాత సమాచారం వాళ్ళకి వెళ్ళగలిగితే సరిపోతుంది, వాళ్ళే మొత్తం చూసుకుంటారన్నమాట. అండ్ ఎలా అయినా యూనో జనరల్గా అన్నీ చేయటం అనేది వెరీ కామన్ అనుకోండి, కానీ మన తర్వాత మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా వేరే వాళ్ళు మన వల్ల మరి ప్రపంచాన్ని చూడగలుగుతారు అంటే చాలా చాలా పెద్ద విషయం అండ్ గొప్ప విషయం కూడా కదా. నిజంగా అందరూ కూడా మరి కంటిని దానం చేయాలి. అండ్ మరి డెఫినెట్గా నేను అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది మనం బ్రతకుండగా చేయం కాబట్టి ఎటువంటి సమస్య లేదు, మన తర్వాత జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దానం చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అది మాత్రమే ముఖ్యం. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. ఎప్పుడైతే గోవిందులు అందరి వాడే చిత్రం నుంచి సూపర్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం, వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో తో జీవితం, రంగులమయం.

0: ಗಾಂಧಿ ಶಿಲ್ಪ ಬಜಾರ್, ಕ್ರಾಫ್ಟ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾ, ಎ ಗ್ರ್ಯಾಂಡ್ ಎಕ್ಸಿಬಿಷನ್ ಅಂಡ್ ಸೇಲ್ ಆಫ್ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಅಂಡ್ ಹ್ಯಾಂಡ್ಲೂಮ್ಸ್, ತೆಲಂಗಾಣ ಕಲಾಭಾರತಿ, ಎನ್ಟಿಆರ್ ಸ್ಟೇಡಿಯಂ ಆಪೋಸಿಟ್ ಇಂದಿರಾ ಪಾರ್ಕ್, ಕವಾಡಿಗುಡ, ಹೈದರಾಬಾದ್. ಆಗಸ್ಟ್ 29 ನುಂಡಿ ಸೆಪ್ಟೆಂಬರ್ 7 ವರೆಗೂ ಕಮಿಷನರ್ ಹಸ್ತಕಳಲ ಅಭಿವೃದ್ಧಿ ಶಾಖ, ಭಾರತ ಪ್ರಭುತ್ವ ಜೌಳಿ ಮಂತ್ರಿತ್ವ ಶಾಖ ಸೌಜನ್ಯಂತೋ ತೆಲಂಗಾಣ ಹ್ಯಾಂಡಿಕ್ರಾಫ್ಟ್ಸ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಕಾರ್ಪೊರೇಷನ್ ಆಧ್ವರ್ಯಂಲೋ ದೇಶವ್ಯಾಪ್ತಂಗಾ ತಯಾರೈನ ಹಸ್ತಕಳಾ ವಸ್ತುವులు, చేనేత వస్త్రకళ ప్రదర్శన ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: FM Rainbow 101.9.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9.
1: Welcome back. మేరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 FM Rainbow. రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము మరి డబల్ కా మీటాలో. రోజుకున్న ఇంపార్టెన్స్ తెలుసుకునే సెగ్మెంట్లో నేను మీ ఆర్జే అనూష.

అంటే ఏదో ఒకటి తినేస్తే కనుక మన హెల్త్ కూడా ఏదో ఒకలాగే ఉంటుందన్నమాట. మరి యూనో మన ఎప్పుడు కూడా వయసును బట్టి, చేసే పనిని బట్టి, కష్టపడే తీరును బట్టి ఆహారం తీసుకోవటం అవసరం అని చెప్తూ ఉంటారు. రక్తహీనత రాకుండా మనం తినే ఆహారంలో డెఫినెట్గా ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ అన్నీ ఉండాలి కదా. మామూలుగా జస్ట్ ఏదో ఒకటి తినేస్తున్నాంలే, దాంట్లో ఏముందో లేదో పెద్ద పట్టించుకోము చాలామంది. అలా కాకుండా ఏ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ రూపంలో ఉంటుంది అన్నది కూడా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. అయితే యూనో అందుబాటులో ఉండే ఆహారంతోనే ఇవన్నీ కూడా చూసుకోవాలి, బ్యాలెన్స్డ్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. అందులోనూ మనకి ఏదేదో తినాలని అనిపించినా ఈయన చాలామంది ఓన్లీ అమ్మో ఫారిన్ నుంచి వచ్చేవి తీసుకోవాలి, అక్కడ దొరికేవి తీసుకోవాలి, ఇంత కాస్ట్లీవి తినాలి అని చాలా చాలా అనుకుంటుంటారు. అలా ఏమీ లేదు. బ్యాలెన్స్డ్గా ఉండాలి ఆహారం అంటే డెఫినెట్గా మన దగ్గర లోకల్గా దొరికేవే తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ అంతేకాకుండా మనం తీసుకునే ఆహారం మనకి ఎంతవరకు సరిపోతుంది, మన శరీరం దాన్ని ఎంత బాగా గ్రహిస్తుంది అని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ మరి ఫుడ్ అంటే మనకి శక్తినిచ్చేది కాబట్టి ఆ శక్తి ప్రాపర్గా రావాలి ఎప్పుడు కూడా. సో ఫ్రెండ్స్, మరి సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు న్యూట్రిషనల్ నేషనల్ న్యూట్రిషనల్ వీక్గా జరుపుకుంటూ ఉంటాం కాబట్టి విశేషాలు తెలుసుకున్నాం. ఇప్పుడైతే అశోక్ మూవీ నుంచి మంచి పాట చేస్తుంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

సో ఫ్రెండ్స్ మరి మరిన్ని ఇంపార్టెన్సెస్ గురించి తెలుసుకుందాం. ఆఫ్ కోర్స్ రోజు కాదనుకోండి, వీక్ ఉన్న ఇంపార్టెన్స్ అన్నమాట. అయితే యూనో జనరల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా, వీఆర్ వాట్ వీ ఈట్ అని అంటూ ఉంటాము. నిజమే, మరి మంచి హెల్తీ ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక ముఖ్య గమనిక. రేపు అంటే సోమవారం 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్, ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402324-4834, 0402324-4836, 0402970-4324, అలాగే మరొక నంబరు 0402970-4735. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. సో ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆర్యా మూవీ నుంచి మంచి పాట చేసింది మీ అందరి కోసం, వెంటనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address, readwithrainbow2026@gmail.com. So, dear listeners, what are you waiting for? Don't just read a great book. Be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: FM Rainbow 101.9.
2: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనమున్నాము మరి డబుల్ కమీటా షోలో. అండ్ రోజుకున్న ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో, ఇప్పుడైతే మనందరం చాలా హ్యాపీగా ఉన్నాము, ఫుల్ ఫ్రీడమ్తో ఉన్నాము. మనకి ఏది నచ్చితే అది చేస్తున్నాం, ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నాము. అఫ్కోర్స్ కండిషన్స్ అప్లై అనుకోండి. అయితే యూనో, ఇప్పుడైతే ఇలా ఉంది కానీ మనకు తెలుసు, పాత రోజుల్లో అందరూనూ మనకి ఫ్రీడమ్ లేనప్పుడు మన దేశానికి ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంత కష్టపడి, అఫ్కోర్స్ పడ్డాము అంటే మనం కాదనుకోండి, మన అంతకుముందు పూర్వీకులు. సో ఎంతోమంది కష్టపడ్డారు మరి భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడానికి. అలాంటి స్వాతంత్ర సమర యోధుల్లో మరి ఒకరైన శరత్ చంద్ర బోస్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి విశేషాలు మాట్లాడుకుంటున్నాం. అఫ్కోర్స్ పేరులోనే మనకు తెలిసిపోతుంది, శరత్ చంద్ర బోస్ అనగానే మనకి ఎవరు గుర్తొస్తారు? నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు. నిజమే, మరి ఆయన అన్నగారు అన్నమాట శరత్ చంద్ర బోస్ గారు. సో నేతాజీ సుభాష్ చంద్రబోస్ తమ్ముడు అండ్ అలాగే శరత్ చంద్రబోస్ అన్నయ్య అన్నమాట. సో డెఫినెట్గా ప్రతి విషయాల్లో ఆయన సపోర్ట్ చేస్తూ ఉండేవారంట నేతాజీ గారికి. ఎంతగానో సపోర్ట్ చేయటమే కాదు, అండ్ అంటే లాట్ ఆఫ్ ప్లానింగ్ కూడా చేసుకున్నారంట. ఆ రోజులో వాళ్ళు చేసే పనులకి ఆయన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు అండ్ ఎంతో కష్టపడ్డారనమాట మన భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం. ఆయన వరకు వీలైనంతగా మరి ఆయన యాంగిల్లోంచి చాలా చాలా కష్టపడ్డారు. అండ్ ఈరోజు మనందరం ఎంతో హ్యాపీగా ఉండడానికి ఆయన కూడా కృషి చేశారనమాట. నిజంగా చాలా గొప్పవారు కదా. ఆల్ రైట్ సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది, ఫ్రమ్ ద మూవీ ఆనంద నుంచి వచ్చేసింది. వింటూనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

మల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను ఒకే క్యాంపస్లో అందించాలన్న లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గుట్టలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయం అభివృద్ధి పనులకు మంత్రి జుప్పల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 2 ఏళ్లలో మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర విద్యా వ్యవస్థ పూర్తిగా కుదేలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. దేశవ్యాప్తంగా విద్యారంగానికి జాతీయ సగటు బడ్జెట్ కేటాయింపు 14.5% ఉంటే తెలంగాణలో కేవలం 9% మాత్రమే ఉందన్నారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర

దేశవ్యాప్తంగా విద్యారంగానికి జాతీయ సగటు బడ్జెట్ కేటాయింపు 14.5% ఉంటే తెలంగాణలో కేవలం 9% మాత్రమే ఉందన్నారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్లో దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రుల సదస్సు నిర్వహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీని ఆయన సందర్శించారు. అధికారంలోకి వచ్చిన 2.5 నెలల్లోనే రైతుల ఖాతాల్లోకి 160,000 కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. హైదరాబాద్ మియాపూర్లో దేశంలోనే మొట్టమొదటి అహింసా స్తంభాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీరు ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రోడ్లపై నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మరి స్నాక్ టైంలోకి. సో స్నాక్ టైంలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి మరి సినిమా విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. ఏ సినిమాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు, మరి ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిన సినిమాలు ఎక్కడిదాకా వచ్చినాయి, ఏంటి అని అలాంటి విశేషాలన్నీ కూడా తెలుసుకుందాము. మరి సూపర్ హిట్ సాంగ్స్ స్టార్ట్ చేసేద్దాం. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ సెవెంత్ సెన్స్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: అపరిచితుడు మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనమున్నాము స్నాక్ టైంలో, అండ్ నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, మనం ఏమో మరి సినిమా విశేషాలన్నీ కూడా తెలుసుకుందామని నేను చెప్పాను కదా, ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. అయితే యూనో డెఫినెట్గా ఏదైనా ఒక మంచి కాంబినేషన్ అంటే అందరికీ కూడా నచ్చుతుంది. జనరల్గా యూనో అందరికీ కూడా ఇలాంటి కాంబినేషన్స్ అంటే క్రేజ్ కూడా బాగా ఉందని చెప్పొచ్చు. అలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ మన ముందుకి రాబోతోంది కొరటాల శివ గారి దర్శకత్వంలో బాలయ్య బాబు గారు యాజ్ అ హీరోగా అన్నమాట. యూనో మనకు తెలుసు వాళ్ళకి సంబంధించి సినిమా రాబోతుంది, బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి. అయితే యూనో చిన్న ఇష్యూస్ అవి జరుగుతూ ఉంటాయి, మరి షూటింగ్ అవి జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది, కాబట్టి కొంచెం గ్యాప్ వచ్చిందనమాట షూటింగ్కి. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే అంతా అయిపోయింది, కానీ మరి సినిమా అయితే నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందని చెప్తూ ఉన్నారన్నమాట. షూటింగ్ అంతా కూడా యూనో ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో తనదైన స్టైల్లో మరి కొరటాల శివ గారు తెరకెక్కిస్తూ ఉన్నారనమాట. ఈ చిత్రాన్ని అంతా కూడా తెరకెక్కిస్తారు అఫ్కోర్స్. సో మరి చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలుసు. మరి ఆయన తీసిన లాడ్ ఆఫ్ మూవీస్లో మిర్చి కానీ, శ్రీమంతుడు కానీ, జనతా గ్యారేజ్ కానీ, భరత్ అనే నేను, ఆచార్య దేవరా, డిఫరెంట్గా ఒకటికి ఒకదానితో ఒకటికి సంబంధం లేకుండా ఉంటాయి. అండ్ అంతేకాకుండా యూనో డిఫరెంట్ కథాంశంతో ఆయన రావడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు, కాబట్టి మరి ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది కాస్త వెయిట్ చేయాలి. కానీ మరి దేవర సినిమా తర్వాత మన అందరి ముందుకి రాబోతున్నారు మరి కొరటాల శివ గారు, ఎలా ఉంటుంది ఏంటి అనేది కాస్త వెయిట్ చేయాలి. కానీ సూపర్ హిట్ సాంగ్ వినడానికైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అల్లరి పిడుగు నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: పైసా వసూల్ చిత్ర నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మనము నము స్నాక్ టైమ్ లో అండ్ నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, స్నాక్ టైంలో మనం ఏమో మాట్లాడుకుంటున్నాం మూవీ అప్డేట్స్ గురించి. సో ఆ విశేషాలకు వెళ్ళిపోదాం. యూనో, ఇందాకే మనం కాంబినేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. నిజంగా కొన్ని కాంబినేషన్స్ అంటే ఎప్పుడూ కూడా క్రేజీగానే అనిపిస్తూ ఉంటుంది. అసలు యూనో మేకింగ్లోకి రావడం పక్కన పెట్టేస్తే వెంటనే చాలా క్రేజీ క్రేజీగా ఉంటుంది కదా. నిజంగా మరి శివ నిర్వాణ గారు మరి మొన్నే రవితేజ గారిని యాజ్ అ హీరోగా పెట్టి మరి ఇరుముడి సినిమాతో మన ముందుకు వచ్చారు. అండ్ మరి ఆ సినిమా ఎంతగా అలరిచ్చిందో మనందరికీ తెలుసు. సో యూనో ఆయన కూడా డిఫరెంట్ స్టైల్ ఉంటుందన్నమాట ఒక విషయాన్ని మనకి తెలియజేయడం. మరి ఆయనది అలాగే చిరంజీవి గారి కాంబినేషన్ వస్తే ఎలా ఉంటుంది అన్నది ప్రస్తుతం మన ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసలు అన్నమాట. నిజంగా యూనో అది వస్తే డెఫినెట్గా మరి మన మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్ అయితే ఉంది, ఆయన మాస్ ఇమేజ్ అయితే ఏముంది, అందులోనే మరి శివ నిర్వాణ గారి టేకింగ్ ఏదైతే ఉందో అన్నీ కలిపి సూపర్ కాంబినేషన్ అవుతుందని మన అభిమానులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. నిజంగా ఇది నిజమైతే కనుక డెఫినెట్గా అందరికీ కూడా సంతోషమే. అండ్ కొత్తగా మరి చిరంజీవి గారిని చూపించబోతున్నారేమో అని కూడా వినిపిస్తూ ఉంది. డెఫినెట్గా ఫ్యాన్స్ అందరికీ చాలా సంతోషంగానే ఉంటుంది. ఎప్పుడూ కూడా కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసి మనకి మరింత కొత్తగా చూపిస్తానంటే ఎందుకు వద్దంటాం కదా. ఆల్రైట్ సో ఫ్రెండ్స్, ఆ విశేషాలన్నీ ఎలా ఉన్నా ఇప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ ఘరానా మొగుడు నుంచి. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమాయం.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్

0: ಟ್ರಸ್ಟ್ನ ಪ್ರತ್ಯೇಕ ಧಾರಾವಾಹಿಕ ಭಾರತ ರತ್ನ.
1: FM Rainbow 101.9. మీరు వింటున్నారు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక ముఖ్య గమనిక. రేపు అంటే సోమవారం 7వ తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డ్ చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్, ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేయాలి, 2324-4834. మరొక నంబరు 2324-4836. ఇంకొక నంబరు 2970-4324. నాలుగో నంబరు 2970-4735. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆచార్య మూవీ నుంచి సుపాయిత్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బో తో జీవితం రంగులమయం.

0: FM Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో. రెయిన్బో తో జీవితం రంగుల మాయం. సో ఫ్రెండ్స్, మనము నాము స్నాక్ టైమ్ లో నేను మీ ఆర్జే అనుష.

సో ఫ్రెండ్స్, స్నాక్ టైంలో మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మరి మూవీ విశేషాల గురించి. అయితే యూనో హనుమాన్ చిత్రం ఎంత భారీ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ప్రశాంత్ వర్మ గారు యూనో దాని తర్వాత మూలన్ సినిమా లైనప్ పెట్టారనుకోండి, కానీ అందులో మహాకాళి సినిమాకైతే మరి చాలా చాలా క్రేజ్ పెరిగింది. అంటే మరి ఆయన దర్శకత్వం వహిస్తున్నారని కాదనుకోండి, మరి ఆయన నిర్మాణంలో తెరకెక్కుతుందన్నమాట. ఇదొక మంచి విజువల్ ఫ్యాంటసీ డ్రామా అనమాట. సో పూజా కొల్లూరి దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి. నిజంగా మరి భూమి శెట్టి గారు టైటిల్ రోల్లో కనిపించబోతూ ఉన్నారన్నమాట. సో అక్షయ్ ఖన్నా, శ్రేయా రెడ్డి అండ్ శుక్రాచార్యగా, అఫ్కోర్స్ అక్షయ్ ఖన్నా గారు శుక్రాచార్యగా అండ్ శ్రేయా రెడ్డి గారు అమ్మవారి పాత్రలు నటిస్తూ ఉన్నారన్నమాట ఈ చిత్రాల్లో. నిజంగా వింటూ ఉంటేనే భలే యూనో గమ్మత్తుగా ఉంది, ఎలా ఉంటారు ఏంటి అని చెప్పేసి. సో డెఫినెట్గా సినిమా చూస్తే మాత్రం అందరికీ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, మెస్మరైజింగ్ అనిపిస్తుందని చెప్తూ ఉన్నారన్నమాట. యూనో మరి సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్తూ ఉన్నారనమాట. ప్రస్తుతం అయితే మేకింగ్లో ఉంది ఈ సినిమా అంతా కూడా. అండ్ చాలా చాలా స్ట్రాటజిక్గా మరి తెరకెక్కించడం జరుగుతుందని చెప్తూ ఉన్నారన్నమాట. నిజంగా ఆయన అంతకుముందు సినిమాలు మనం చూస్తే మనకి ఒక పిక్చర్ అయితే వచ్చేస్తుంది అనుకోండి మైండ్లోకి, మరి ఈ సినిమా ఏంటి అనేది డెఫినెట్గా మీరు చూసే డిసైడ్ చేయాలని చెప్తూ ఉన్నారనమాట. సో ఫ్రెండ్స్, అదనమాట విషయం. ఇప్పుడైతే మంచి పాట సిద్ధంగా ఉంది మీ అందరి కోసం, ఫ్రమ్ ద మూవీ హనుమాన్ నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మిస్టర్ మజ్రూ నుంచి సూపర్ హిట్ సాంగ్ విన్నారు. సో ఫ్రెండ్స్, మరికొద్ది క్షణాల్లో మన రెయిన్బో క్లాక్ లో 5 గంటలు కావస్తుంది. తెలుగులో వార్తా ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గంగపుత్రుల సంక్షేమానికి, మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద హుసేన్సాగర్ తీరంలో నిర్వహించిన తెలంగాణ గంగా తెప్పోత్సవంలో మంత్రి పాల్గొని గంగాహారతి స్వీకరించారు. దేశంలోనే అత్యధిక పామాయిల్ తోటలు రాష్ట్రంలోనే ఉన్నాయని, రాబోయే 2-3 ఏళ్లలో 14 పామాయిల్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి సాగును మరింత ప్రోత్సహిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓటర్ల పేర్లను తొలగించే కుట్ర చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు. పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత నాణ్యమైన విద్యను ఒకే క్యాంపస్లో అందించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా చిలుకూరు మండలం సీతారాంపూర్ గుట్టలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం పనులను ఆయన పరిశీలించారు. నిర్మల్ జిల్లా బాసర ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 70,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలోనే రైతుల ఖాతాల్లోకి 160,000 కోట్ల రూపాయలు జమ చేశామని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మనం వచ్చేసాము మన లాస్ట్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ అయిన తాజా ట్యూన్స్ లోకి. సో మరి లేటెస్ట్ మంచి హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేసేద్దాము. అలా చేయాలంటే సుమేత్ సాంగ్ తో స్టార్ట్ చేయాలి కదా. వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ విశ్వనాథన్ సాంగ్స్ నుంచి. వింటూనే ఉండండి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: FM Rainbow 101.9.

FM Rainbow 101.9. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వినారు. సో ఫ్రెండ్స్, మనము నము తాజా ట్యూన్స్ లో నేను మీ ఆర్జే అనుష. సో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా ఒక గమనిక. రేపు అంటే సోమవారం 7వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేయవలసిందిగా కోరుతున్నాం. 2324483

మరొక నంబరు 2324483 మూడో నంబరు 2970433 నాలుగో నంబరు 2970437 ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ సిద్ధంగా ఉంది మీ అందరి కోసం ఫ్రమ్ ద మూవీ ఇరుముడి నుంచి వచ్చేస్తుంది. వెంటనే ఉండండి 101.9 FM రెయిన్బో, రెయిన్బో జీవితం రంగులమాయం.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: FM Rainbow 101.9.

0: అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ టైంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా

0: అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
2: FM Rainbow 101.9.

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలను
0: readwithrainbow2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.
2: FM Rainbow 101.9.

0: FM Rainbow 101.9 Musically yours.
1: మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో ఫ్రెండ్స్, మన రెయిన్బో క్లాక్ లో 5:45 సమయమైంది. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికకి సమయమైంది. ఈరోజు సైబర్ నేరాలు అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ అనంతకృష్ణ కొఠారి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం సార్.
0: సైబర్ క్రైమ్ బారిన పడిన తర్వాత సైలెంట్గా సఫర్ అవుతూ మనం ఇంకా నష్టపోతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ధనాన్ని నష్టపోతూ ఎవరికి చెప్పలేక సైలెంట్ సఫరింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు
1: సార్? ఇక్కడ ఒకటి, ఈ సైబర్ నేరాల లోపల చాలా రకాలుగా ఉంటాయి సార్. ఒకటి ఫైనాన్షియల్ రిలేటెడ్ క్రైమ్ ఉంటుంది, ఇంకొకటి కొన్ని ఎక్స్టెండ్ అయ్యేది ఫిజికల్ రిలేషన్షిప్స్ లోపల కూడా అవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఇలాంటి కొంతమంది అమ్మాయిల ఫోన్ హ్యాక్ చేసి, ఓకే, వాళ్ళ పర్సనల్ వీడియోస్ని అవన్నీ పబ్లిక్ చేస్తాము అని చెప్పేసి వాళ్ళకి సెక్షువల్ హెరాస్మెంట్ కేసెస్ అనేవి కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇలాంటి వాటిని మనము జాగ్రత్త పడాలి అని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ మనం ఇలాంటి వాటికి విక్టిమ్గా అయ్యాము అని చెప్పేసి అనుకుంటే, మనకు తెలియగానే నమ్మిన వ్యక్తులకు మన ఫ్యామిలీ లోపల వాళ్ళతో పాటు వెళ్ళేసి పోలీస్ లోపల కంప్లైంట్ చేయాలి. సో మన లోకల్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఎస్హెచ్ఓ గారికి ఒక వినతి పత్రం పెట్టుకోవాలి, ఇలాంటి సమస్య ఉంది అని చెప్పేసి. దానికి రిలేటెడ్ ఎవిడెన్స్ మన దగ్గర ఎలాగూ ఉంటుంది, ఎందుకంటే ఫోన్ లోపల ఒక ఇష్యూ తప్పకుండా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఏదన్నా సైబర్ క్రైమ్కి విక్టిమ్ అయ్యాము అన్న సిచ్యువేషన్ లోపల అది తెలియగానే సాధ్యమైనంత త్వరగా మనం పోలీస్ని అప్రోచ్ చేస్తే దాంట్లోంచి ఫారెన్సిక్ ఎవిడెన్స్ తీసుకోవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.

0: అంటే సైలెంట్ గా సఫర్ కావడం ముమ్మాటికి తప్పే,
1: తప్పకుండా సార్.
0: అడగందే అమ్మాయి అన్నం పెట్టదు అన్నట్టుగా అసలు ఈ సమస్యను చెప్పకపోతే ప్రభుత్వ రంగం కూడా తన యాక్షన్ తీసుకోవడానికి కష్టపడుతుంది.
1: అవును సార్. అండ్ ఇవన్నీ కూడా కంపౌండబుల్ అఫెన్సెస్ కిందికి వస్తాయి సార్. మనం చెప్పండి తెలియదు ఇవన్నీ విషయాలు. సో మనం వాళ్లకు నాలెడ్జ్ కి తీసుకురావడం అనేది చాలా ముఖ్యం. అండ్ సిచ్యువేషన్ లోపల మన దగ్గర ఏముంది, ఎవిడెన్స్ లోపల ఏముంది, మనను ఎలా హరాస్ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి ఇండియా లోపల నెంబర్ వన్ ఆర్ నెంబర్ టూ సైబర్ బులింగ్ లోపల ఉంది సార్. సైబర్ బులింగ్ అంటే ఆన్లైన్ మీడియం ద్వారా వేరే వాళ్ళను బులీ చేయడం, సతాయించడం అనేది. సో ఇలాంటివి అన్ని మనకు స్కూల్స్ లోపల చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఇటువంటి వాటి లోపల పిల్లలు పేరెంట్స్కి చెప్పరు, ఎస్పెషల్గా స్కూల్ కాలేజ్ ఏజ్ చిల్డ్రన్ లోపల, అండర్ 18 లోపల. సో ఇలాంటి వాటికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ. ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లోపల వాళ్ళని అరెస్ట్ చేసి, ఓకే ఐటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేయడం అనేది పద్ధతి కాదు. సో అండర్ ఏజ్ వల్ల వాళ్ళని ప్రాపర్ కౌన్సిలింగ్ ఛానల్స్ అన్ని డెవలప్ చేశారు రిఫార్మేటివ్ థియరీ లోపల. కానీ ముందు చెప్పకుండా ఉండడము అనేది అన్నిటికంటే పెద్ద నేరం అవుతుంది. విక్టిమ్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు నమ్మిన వాళ్ళను, పేరెంట్స్ ని, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్ లోపల కౌన్సిలర్స్ ని కానీ కలిసి వాళ్ళతో పాటు ఒక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది అక్కడే దొరుకుతుంది.
0: పోలీస్ కంప్లైంట్ అంటే ఫిజికల్ గా హార్డ్ కాపీ తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ కి ఇవ్వాలా? ఎందుకంటే చాలా మందికి స్టిగ్మా ఉంటుంది, స్టేషన్కి వెళ్లారు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు, ఇలానే అన్ని బాధపడుతుంటారు. కానీ న్యాయం పొందాలంటే ఖచ్చితంగా మీకు జరిగిన అన్యాయం పట్ల మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. అయితే కేవలము ఫిజికల్ కంప్లైంట్ ఇవ్వాలా లేదంటే ఆన్లైన్ ప్రొవిజన్ కూడా ఉందంటారా?
1: ఇప్పుడు చాలా సైబర్ క్రైమ్స్ కి అనేది మనం ఆన్లైన్ కంప్లైంట్ చేయొచ్చు, దాని తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ లోపల వెళ్ళి ఒక ఫిజికల్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. ఆన్లైన్ లోపల ఇచ్చేటప్పుడు 1930 అనే నెంబర్ ఒకటి మనకు ప్రొవైడ్ చేశారు సార్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి. సో అది సైబర్ క్రైమ్ రిలేటెడ్ క్రైమ్స్ ని అన్నిటినీ మనం మేనేజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఒక సెంట్రల్ యూనిట్. సో అదొకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఒక రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు మనకు, అది మనము వెబ్సైట్ ద్వారా చేయొచ్చు, కాల్ ద్వారా కూడా చేయొచ్చు. ఇది అయిన తర్వాత మన జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్, ఎక్కడైతే క్రైమ్ జరిగిందో ఆ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనము అక్కడ మనం ఎఫ్ఐఆర్ కోసం అని చెప్పేసి వాళ్ళకు ఇవ్వచ్చు. ఈ అక్నాలెడ్జ్మెంట్ తో పాటు ఇవ్వడం అనేది ఈజియెస్ట్ వే మనకు చేసుకోవడానికి. అక్కడ ఇచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళు కాగ్నిజెన్స్ తీసుకుంటారు, ఎందుకంటే అన్ని సైబర్ క్రైమ్ ఇన్సిడెంట్స్ అనేవి కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. సో దానివల్ల పోలీస్ వాళ్ళు ఇమీడియట్ గా కాగ్నిజెన్స్ తీసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. బట్ కొన్ని విషయాలు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ సెక్షువల్ హరాస్మెంట్ కేసెస్ అనుకోండి, ఆర్ సైబర్ బులింగ్ లాంటి కేసెస్ లోపల మేబీ సైబర్ క్రైమ్ లోపల సమ్, అంటే మన 1930 నెంబర్ లోపల ఇట్ ఈస్ మోర్ టువర్డ్స్ ఫైనాన్షియల్ క్రైమ్ కోసం అని చెప్పేసి. సో ఇది మెంటల్ అండ్ ఫిజికల్ క్రైమ్ కిందికి వస్తుంది. సో అందుకు మనము డైరెక్ట్ గా కంప్లైంట్ రాసి జూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఏమైంది అంటే, కొత్త క్రిమినల్ లాస్ రావడం వల్ల దాంట్లో మనము 0 FIR ఇలాంటివి కూడా చాలా ప్రొవిజన్స్ అనేది యాడ్ చేశారు. మనకు తెలియదు సిచ్యువేషన్ ప్రకారం మనకు ఏ పోలీస్ స్టేషన్లో వస్తుంది అనేది, మనకు జూరిస్డిక్షన్ తెలియదు అనుకోండి, మనకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో వెళ్ళేసి వాళ్ళ ఒక క్రైమ్ ఇక్కడ జరిగింది, వాళ్ళ పరిధిలో లేకపోతే వాళ్ళే కంప్లైంట్ తీసుకొని ప్రాపర్ జూరిస్డిక్షన్ ఉన్న పోలీస్ స్టేషన్కి ఫార్వర్డ్ చేస్తారు. సో దీనివల్ల మనము ఎక్కడ జరిగింది అని చెప్పేసి, ఇప్పుడు నా పరిస్థితుల లోపల మా పాత ఇల్లు జూరిస్డిక్షన్ ఒక జూరిస్డిక్షన్ కార్నర్ లోపల ఉండేది, మా ఇల్లు తర్వాత ఎగ్జాక్ట్గా వేరే జూరిస్డిక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇనిషియల్గా మాకు కన్ఫ్యూజన్ ఉండేది, మా జూరిస్డిక్షన్ ఎక్కడొస్తుంది అని చెప్పేసి. సో ఇలాంటి పద్ధతులు ఉంటాయి చాలా చోట్ల లోపల. ఇటువంటి సిచ్యువేషన్ లోపల మీరు తప్పకుండా 0 FIR ని ఉపయోగించుకోవచ్చు.
0: కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏ ఆధారాలు దానికి జతపరచాలంటారు
1: సార్? బేసికల్గా ఆన్లైన్ కంప్లైంట్ సోషల్ మీడియా ద్వారా అయ్యింది అనుకుంటే, మీ సోషల్ మీడియా పేజ్ ఎక్కడైతే ఉందో ఆ URL అంటారు, అంటే ఆ వెబ్సైట్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు దాన్ని URL అంటారు. ఆ URL ఎలా జరిగింది, పోనీ మీకు ఫోన్ లోపల అయ్యింది, వాట్సాప్ లోపల అవుతుంది అంటే వాట్సాప్ని, ఓకే ఇలా అయ్యింది అని చెప్పేసి మీరు డీటెయిల్స్ పెట్టుకోవాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం దీని లోపల ఆలోచించాల్సింది ఏంటంటే, నా దగ్గరికి ఎంతోమంది క్లయింట్స్ వస్తారు, ఆ క్లయింట్స్ వచ్చిన తర్వాత చెప్పే విషయం ఏంటంటే, సార్ ఈ విషయం అయ్యి 1 సంవత్సరం కింద అయ్యింది, ఓకే దీన్ని ఇప్పుడు ఏమైనా చెయ్యొచ్చా అనే ఇష్యూస్ కూడా వస్తుంటాయి సార్. మీకు ఇలాంటి ఇష్యూ ఏదైనా అయ్యింది అనుకుంటే కంపల్సరీగా మీరు ఇంపార్టెంట్గా తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అనుకుంటే, ఆ పర్టికులర్ డివైస్

0: మీరు సిమ్ కార్డ్ తీసేసి వేరే ఫోన్ లోపల అనేది వేసుకోండి. సో దానివల్ల లోపల ఎవిడెన్స్ అనేది ప్రిజర్వేషన్ లోపల ఉంటుంది. ఆ ఫోన్ని మ్యాక్సిమం యూజ్ చేయకుండా ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టేసి మీరు సేఫ్ గార్డ్ చేసుకోండి దాన్ని. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ టైం లోపల మోస్ట్ లైక్లీ మిమ్మల్ని ఎవిడెన్స్ కోసం అడుగుతారు. సో మీరు ఆ ఫోన్ ఇచ్చారనుకోండి, ఎవిడెన్స్ అనేది ఇంటాక్ట్గా ఉంటుంది. సో పోలీస్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించడం లోపల, అంటే ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించేసి ఎనాలిసిస్ చేయడం లోపల కానీ వాళ్ళకి ఎవిడెన్స్ ఇంటాక్ట్ ఉండడం వల్ల మీ కేసు చాలా బలపడుతుంది. సో దాని లోపల కన్విక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా పెరుగుతుంది. అది ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్కి హెల్ప్ఫుల్, మీకు హెల్ప్ఫుల్, సొసైటీకి కూడా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇలాంటి క్రైమ్స్ని మనము ప్రాపర్గా ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల చాలామంది నేరస్తులు మితిమీరిపోతున్నారు. అంటే ఒక పనిష్మెంట్ అనేది కనిపించకపోవడం వల్ల ఏమవుతుందిలే అనే దీని లోపల ఒక మెంటాలిటీకి వచ్చేస్తున్నారు. ఇది మన సొసైటీకి చాలా ఇబ్బందికరమైన విషయం. అండ్ ఇలాంటిది ఒకళ్ళని చూసి విక్టిమ్ కూడా వేరే వాళ్ళని విక్టిమ్ చేయడానికి ఒకే ప్రయత్నం లోపల ఉన్నారు, బికాస్ ఈ మెంటాలిటీ అనేది చాలా పెరుగుతుంది. సో అందుకు మనకు ఒక ప్రాపర్గా ప్రాసిక్యూషన్ కావాలి అన్నప్పుడు ఎవిడెన్స్ దానికి చాలా ముఖ్యము. సో దయచేసి మీ ఫోన్ కానీ కంప్యూటర్ ఏదన్నా ఉంది అనుకోండి, వెబ్ పేజ్ ఉంటే పర్లేదు, బట్ ఫోన్ లోపల ఎవిడెన్స్ ఏదన్నా ఉంది అనుకుంటే మాత్రం ఎయిర్ప్లేన్ మోడ్ లోపల పెట్టండి, సిమ్ కార్డ్ తీసేసి సపరేట్ ఫోన్ యూజ్ చేసుకుని ఫోన్ని మాత్రం సేఫ్ గార్డ్ చేసుకోండి ప్రాపర్గా.
1: ముఖ్యంగా అడ్వకేట్ గారు, మనం గమనిస్తూ ఉంటాము చాలా మంది ఒకే పాస్వర్డ్ని సంవత్సరాల తరబడి ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటారు. అది ఆ మోనోటోనస్, అంటే ఆ రిపీటెడ్ యూజ్ ఆఫ్ సింగిల్ ఓన్లీ వన్ పాస్వర్డ్. కొంతకాలానికి ఈ సైబర్ నేరాలు చేసే వాళ్ళకి తొందరగా యాక్సెస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా.
0: తప్పకుండా సార్. అది కాకుండా చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళ బర్త్డే, యానివర్సరీలు, పిల్లల బర్త్డేలు, వెహికల్ నెంబర్స్, ఓకే పబ్లిక్ కి రెడీగా అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా పెడుతుంటారు. అందులోపల ఇంకొకటి ఈ మధ్య లోపల ఉన్న ఇబ్బందికరమైన విషయాలు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే మన పర్సనల్ విషయాలన్నీ మనము స్టేటస్ లోపల పెట్టుకుంటాము. మా అబ్బాయి పుట్టినరోజు, ఓకే మా పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నట్టు ఇలాంటి పర్సనల్ మెసేజెస్ చాలా మనం పెడుతుంటాం ఆన్లైన్ లోపల. సో మీ ఫోన్ యాక్సెస్ కానీ ఇది ఎవరికన్నా మీ నెంబర్ స్టేటస్ చూడగలిసిన వాళ్లకు మీ పాస్వర్డ్ తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు. అది కాకుండా మీ అన్ని అకౌంట్స్కి పెట్టడం వల్ల ఇబ్బందికరమైన విషయం ఏంటంటే మీ ఒక అకౌంట్ హ్యాక్ అవ్వడం వల్ల మీ మ్యాక్సిమం డిఫరెంట్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ కి ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
1: కాబట్టి పాస్వర్డ్స్ అనేది ఫ్రీక్వెంట్ గా మారుస్తూ ఉండడం ఉత్తమం.
0: అన్నిటికి వేరే వేరే పాస్వర్డ్స్, ఓకే ఇప్పుడు మీ దగ్గర ఒక ఈ కామర్స్ వెబ్సైట్ అకౌంట్ కూడా ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ కూడా ఉంటుంది, ఓకే రెండింటికి వేరే వేరే పాస్వర్డ్స్ పెట్టుకోవడం వల్ల దాన్ని హ్యాక్ చేసే పద్ధతి లోపల చాలా కష్టదాయకంగా ఉంటుంది. అందుకని చెప్పేసి మిమ్మల్ని మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారు. ఇప్పుడు చిన్న విషయం ఏంటి అంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు గృహిణీలందరూ గ్యాస్ కి బంద్ ఉందా, లైట్లు అన్ని ఆఫ్ ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు, ఇల్లు లాక్ ఉందా లేదా అని చెప్పేసి. మన డిజిటల్ మీడియంలో కూడా ఇలానే చెక్ చేసుకోవడం అనేది ఈరోజు కంపల్సరీ అయిపోయింది. మన ఎందుకంటే అది మనం పట్టుకొని తిరుగుతూ ఉంటాము, మనకు తెలియకుండా ఫోన్ ఎప్పుడు హ్యాక్ అవుతుంది అనేది తెలియదు. సో ఇలాంటిది ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని చేసుకుంటే ఈ సైబర్ క్రైమ్ బారిన పడడం లోపల మనము చాలా బెటర్ సిచ్యువేషన్ లోపల ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ అనేది మనకు 80-90% సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి.
1: సో ముఖ్యంగా శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాల్సిన అన్ని జాగ్రత్తలు, డిజిటల్ హైజీను, ఫోన్ పట్ల తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కారణం చేత మనం కానీ మన పిల్లలు కానీ మన స్నేహితులు కానీ సైబర్ క్రైమ్ బారిన పడినట్టు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. దాన్ని ప్రాపర్గా పర్స్యూ చేయడం వల్ల మీకు మీరే మేల్ చేసుకోవడమే కాకుండా సమాజానికి కూడా హితం చేసిన వారు అవుతారు.
0: తప్పకుండా.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు అడ్వకేట్ అనంతకృష్ణ గారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇది మన చట్టం.

ఇంతవరకు ఇదే మన చట్టం శీర్షికన సైబర్ నేరాలు అంశం గురించి ప్రముఖ న్యాయవాది అనంతకృష్ణ కొఠారి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: FM Rainbow 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఉంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైమ్ 6:01 అయింది. ఎగ్జాక్ట్గా ఫెంటాస్టిక్ డే. ఈరోజు 6 సెప్టెంబర్ 2026. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 వింటున్నారు. మరి జంజి కార్యక్రమానికి స్వాగతం, స్వాగతం యువ కార్యక్రమానికి. రైట్, మరి ఈరోజు మన షోలో ఏమేమి మాట్లాడుకోబోతున్నామంటే హైబ్రిడ్ వర్క్ కల్చర్. మరి ఇప్పుడున్న జనరేషన్లో హైబ్రిడ్ వర్క్ కల్చర్ చాలా, అంటే ఆల్రెడీ స్టార్ట్ అయ్యి చాలా కాలం అయింది, కానీ స్టార్ట్ అయినప్పుడు తెలియలేదు. మరి కాలం గడుస్తున్న కొద్దీ అందులో అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్తో సతమతం అవుతున్నారు అందరూ కూడా, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా. మరి హైబ్రిడ్ వర్క్ అనేది మంచిదా చెడ్డదా, మరి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఉన్న బెనిఫిట్స్ ఏంటి, లేదంటే ఆఫీస్లో ఉండేటప్పుడు మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, లేదా అంటే అడ్వాంటేజెస్ ఎలా ఉంటుంది, వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది, స్టైల్ ఎలా ఉంటుంది, ప్రొడక్టివిటీ ఎలా ఉంటుంది అనే ఇలాంటి విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం మన జెన్జీ యువ కార్యక్రమంలో. ఫెంటాస్టిక్. రైట్, మరి అలాగే

8 గంటలకి మీకు తెలంగాణ అనే కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. అదేంటంటే 8:03 నుంచి 9 గంటల వరకు 8 గంటలకి ఎగ్జాక్ట్గా మనకి న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. మరి నేను 8 గంటలకి తెలంగాణలో చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పబోతున్నాను. అది పేరిణి నాట్యం, పేరిణి డ్యాన్స్. 200 శతాబ్దాల క్రితం నుండి ఉన్నటువంటి ఈ నాట్యం యొక్క ప్రత్యేకతల గురించి, దాని యొక్క హిస్టరీ గురించి మనం మాట్లాడుకుందాం, రైట్?

అలాగే 7:15 నుంచి 7:30 వరకు మనందరి షో, మనందరూ కూడా ఫోన్లో మాట్లాడుకోవచ్చు. ఆ విషయం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాను అనే విషయాన్ని ఈ సాంగ్ తర్వాత చెప్తాను. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం, 1 2 3 4.

వెల్కమ్ బ్యాక్ కలర్స్ ఆఫ్ ఇండియాకి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్. వారి వాహ్, వాతావరణం అయితే బయట చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా హాయిగా ఉంది. మరి వీకెండ్లో ఈ టైంలో కారులో ఉన్నవాళ్ళు కానీ, బస్సులో ఉన్నవాళ్ళు కానీ, ట్రైన్లో ఉన్నవాళ్ళు కానీ ఏమనిపిస్తుందంటే మంచి మెలోడీ తో పాటు కొద్దిగా ఫోక్ టచ్ ఉన్నది ఏదైనా ఉంటే బాగుంటుంది కదా అన్నట్లుగా అనిపిస్తుంది అన్నమాట. సో అలాంటి సాంగ్స్ నా దాంట్లో ఉన్నాయి, క్యూ అప్ చేశాను. మరి మనం మాట్లాడుకుంటున్నాం హైబ్రిడ్ వర్క్ కల్చర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అనే విషయానికి వస్తే, హైబ్రిడ్ వర్క్ కల్చర్ వారంలో 3 డేస్ ఆఫీసు, 2 డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్, మరి వీకెండ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్తో ఎంటర్టైన్మెంట్. మరి ఈ కల్చర్ అనేది ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా ఉపయోగపడింది, ఈ లైఫ్ స్టైల్ని ఎలా మార్చింది, మార్చుతుంది, ఈరోజు మన షోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. నా ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్తాను. అలాగే మనం ఈరోజు 7:15 నుంచి మనం మన కాలర్ షోలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్తాను. మరి మీరే గెస్ట్ చేయాలి ఆ వ్యక్తి గురించి. ఆ వ్యక్తి ఒక సింగర్ అండ్ అతను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్. మరి ఆయన పాటల కన్నా ఆయన మాటలే తోటాల్లాగా మనందరినీ కూడా మెస్మరైజ్ చేసి, చిన్న పిల్లలు కూడా ఆ డైలాగులు పదే పదే చెప్తుంటారు, అందులో నేను కూడా ఒకనే ఆ డైలాగులు బాగా చెబుతూ ఉంటానని చిన్నప్పుడు స్కూల్లో క్లాప్స్ కొట్టేవారు. మరి అలాంటి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆయన. మరి ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం ఈరోజు మన హెలో రెయిన్బో 7:15 నుంచి 7:30 వరకు. ఫైన్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఒక మంచి మెలోడీ ఉండాలి, అందులో కొద్దిగా ఫోక్ టచ్ ఉండాలి, అలాంటి పాట మీకోసం రెడీగా ఉంది. మరి అది సాహుల్ హమీద్ అండ్ స్వర్ణలత మాల్గాడి శుభ పాడిన ఈ సూపర్ హిట్ సాంగ్. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఈ పాట ప్లే చేయగానే మీ హోమ్ థియేటర్లో కానీ కారులో కానీ వాల్యూమ్ పెడతారు, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. 1, 2, 3, 4 గెస్ట్ చేశారా ఈ సాంగ్ ఏ మూవీలో ఉంది? ముందుగా ఫోక్ స్టైల్లో వస్తున్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్, ఎస్, 1993 జూలై 30 రిలీజ్ అయినటువంటి జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి ఈ సాంగ్ మీరు వింటున్నారు. మరి ఈ మూవీకి ఫస్ట్ ఆప్షన్ అర్జున్ కాదు, ఎవరు అనే విషయాన్ని నేను ఈ పాట తర్వాత చెప్తాను. వీటిలో ఉండండి, స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, ఇది కలర్స్ ఆఫ్ ఇండియా. నేను

ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్, ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0440 జతచేసి 2324484, అలాగే ఇంకొక నెంబర్ 0402324836, ఇంకొక నెంబర్ 040 ప్రిఫిక్స్ చేసి 2970432424, ఇంకొక నెంబర్ 0402970475, ఈ నాలుగు నెంబర్స్కి మీరు కాల్ చేసి మీ యొక్క సందేహాలని తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.

శ్రోతలకు ఒక గమనిక. సోమవారం 7/9/2026 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం

0: ఒక మంచి పుస్తకం మనకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది,
1: ఒక కొత్త ఆలోచనను అందిస్తుంది,
0: ఒక కొత్త అనుభూతిని మనలో నింపుతుంది.
1: మరి మీకు నచ్చిన పుస్తకం మీకు ఇచ్చిన ఆ అందమైన అనుభూతిని మా శ్రోతలతో పంచుకోవాలనుకుంటున్నారా?
0: ఎఫ్ఎం రెయిన్బో మీకు అందిస్తున్న ప్రత్యేక అవకాశం రీడ్ విత్ రెయిన్బో.
1: 15 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారెవరైనా మీరు చదివిన పుస్తకం గురించి
0: మీ అనుభూతిని
1: మీ మాటల్లో
0: మా శ్రోతలతో పంచుకోండి.
1: మీ పేరు, మొబైల్ నంబర్ వివరాలను
0: రీడ్ విత్ రెయిన్బో 2026@gmail.com కు పంపండి.
1: మీ రీడింగ్ జర్నీ
0: మీ మాటల్లో మన శ్రోతల ముందుకు. పుస్తకంతో మీ ప్రయాణాన్ని
1: రెయిన్బోతో పంచుకోండి.
0: రీడ్ విత్ రెయిన్బో.
1: రీడ్ విత్ రెయిన్బో.

0: ಕಲರ್ಸ್ ಆಫ್ ಇಂಡಿಯಾಕ್ಕೆ ಸ್ವಾಗತಂ ಸುಸ್ವಾಗತಂ ಮೈ ಡಿಯರ್ ಫ್ರೆಂಡ್ಸ್. ಮನವು ನಮ್ಮ ಹೈಬ್ರಿಡ್ ವರ್ಕ್ ಕಲ್ಚರ್ ಉಪಯೋಗವಾ ಕಾದಾ అనే విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. రైట్ రైట్ రైట్. ఇప్పుడైతే ఒకప్పుడు ఆఫీస్ అంతా కూడా ఎలా ఉండేదంటే, నాలుగు గోడల మధ్య డెస్క్ టాప్ ముందు రూమ్లో డిస్కషన్స్, క్లయింట్ మీటింగ్స్, కలీగ్స్తో బాస్తో మధ్య డిస్కషన్స్, ప్రాజెక్ట్ డిస్కషన్స్, అలాగే బ్రేక్ టైంలో ఫ్రెండ్స్ అందరితో కూడా అదే కలీగ్స్తో కాఫీ టీ, సో ఇలాంటివన్నీ కూడా ఉండేవి. ఆ మధ్యలో ఫ్రెండ్స్తో కష్ట సుఖాలు కూడా మాట్లాడుకుంటూ, రే ఈరోజు ఏంటో కానీ మా వైఫ్తో తిట్లు కాసానరా అంటూ, ఇంకొకడు ఏంటో రా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఎంత కష్టపడుతున్నా డబ్బులు సరిపోవట్లేదు ఈఎంఐస్కి అంటూ ఇలాంటి ఏవో మాటలు ఆడుకుంటూ సరదాగా జీవితం గడిచిపోయేది. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడు ఇంట్లో వర్క్ కల్చర్ ఇది ఎలా ఉందంటే, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు వర్క్. మన భార్యామణి వంట చేస్తుంటే అక్కడ కూర్చొని కూడా ల్యాప్టాప్ ఆన్ చేసి వర్క్ చేయొచ్చు. అలాగే పిల్లలకి ట్యూషన్ పక్కనగా అంటే ఏదైనా వాళ్ళకి గైడ్ చేస్తూ కూడా మనం వర్క్ చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది అయితే విలేజ్లో రచ్చబండ దగ్గర కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఉండాలే కానీ అక్కడ కూడా కూర్చొని హాయిగా వర్క్ చేసుకుంటూ కూడా క్లయింట్ కాల్స్ని లిఫ్ట్ చేసుకుంటూ హాయిగా వర్క్ని కొనసాగిస్తూ చిన్నతనాన్ని అబ్బా అప్పట్లో ఆడుకుండేవాళ్ళంరా అన్నట్లుగా అక్కడికి వెళ్ళి కూడా చాలామంది లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఎంతవరకు కరెక్ట్, ఇదంతా ప్రొడక్టివిటీ బాగుంటుందా, లేకపోతే కంపెనీకి బెనిఫిట్ ఉంటుందా, లేకపోతే ఎంప్లాయీస్ బెనిఫిట్ ఉంటుందా, ఈ జనరేషన్ ఈ హైబ్రిడ్ విషయాన్ని అంటే ఈ హైబ్రిడ్ వర్క్ కల్చర్ని ఎంజాయ్ చేస్తున్నారా లేదా అనే విషయాన్ని మరికొన్ని విషయాల తర్వాత మనకి బయటపడుతుంది అనమాట. రైట్. మరి ఇంతకుముందు నేను చెప్పాను ముదినేపల్లి మడిచేల్లో పాటని మనం జెంటిల్ మ్యాన్ మూవీ నుంచి ప్లే చేసుకుందాం చేసుకున్నాం కదా. రైట్. మరి ఈ సినిమాకి ఫస్ట్ ఆప్షన్ అర్జున్ కాదు, దీనికి ఫస్ట్ ఆప్షన్ కమల్ హాసన్ గారు. సో కమల్ హాసన్ గారు అయితే బాగుంటుందని శంకర్ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఈ జెంటిల్ మ్యాన్ స్టోరీ లైన్ మీకు బాగా సూట్ అవుతుందని నేను వచ్చాను అంటే, ఆయన కమల్ గారు
1: ఏమిటి, నేను అప్పుడెప్పుడో 1980లో గురు అనే సినిమాలో యాక్ట్ చేశాను, అది ఇది స్టోరీ లైన్ ఒకలాగే ఉంది కదా, మళ్ళీ యాక్ట్ చేస్తే నా ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేయరు, ఐ డోంట్ వాంట్ డూ ఇట్
0: అని చెప్పేశారు. అరే ఎలా మరి, మరి కమల్ గారు కాకపోతే ఇంకెవరు చేయగలరు ఈ సినిమాని అంటూ ఆయన చాలా ఆలోచన చేశారు మన శంకర్ గారు. రైట్. మరి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి అర్జున్ దగ్గరికి వెళ్ళారు. అర్జున్ దగ్గరికి వెళ్ళగానే, నో ఇప్పుడు నేను ఏ మూవీ చేసినా కూడా నా టైం బాగోలేదు, అన్నీ కూడా ఫ్లాప్స్ అవుతున్నాయి, నాకు వద్దు ఆ స్క్రిప్ట్ వద్దు, నువ్వు వద్దు, ప్లీజ్ గో శంకర్ అని చెప్పేశారు. అనగానే శంకర్, సార్ అలా కాదు, ఒక్కసారి

మీరు వింటే బాగుంటుంది, డెఫినెట్గా మీకు నచ్చుతుంది, నా మాట వినండి అనగానే ఓకే చెప్పండి ఎలా ఉంటుంది ఆ స్టోరీ అని అన్నారన్నమాట ఆయన. అనగానే ప్లే ఆ స్టోరీ చెప్పారన్నమాట. చెప్పగానే స్టోరీలో వావ్ వెరీ ఇంట్రెస్టింగ్, తప్పకుండా చేద్దాం, ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. మరి ఇంతకీ హీరోయిన్ ఎవరంటే, హీరోయిన్ ఎవరండి, రోజాలో యాక్ట్ చేసిన మధుబాలో ఉన్నారు కదా ఆమెనంటే, వావ్ మరి ఇంకా నో డౌట్ ఈ మూవీని ఫిక్స్ చేయండి, నేను రెడీగా ఉన్నాను షూటింగ్ అని చెప్పారు. ఇకపోతే నేను చెప్పాల్సిన అవసరం లేదా ఆ మూవీ ఎంత హిట్ అయిందనే విషయాన్ని. ఇకపోతే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఆ మూవీలో, అదేంటంటే ఈ ఆల్బమ్ ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసినటువంటి ఈ ఆల్బమ్ రిలీజ్ అవగానే 3 lakh క్యాసెట్స్ సేల్ అయిపోయాయంట, సోల్డ్ అవుట్ అయిపోయాయి. సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఈవెన్ తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఆ రోజుల్లో మేము కూడా ఆ స్కూల్ పిల్లలం కదా, అబ్బా ఏ ఉన్నాయరా జెంట్లీమెన్ పాటలు, అదిరిపోయారా అనుకుంటూ రిపీట్ రిపీట్గా చేసి చిక్కుబుక్కి డ్యాన్సులు కూడా చేసామన్నమాట. ఓకే మరి ఇన్ని విశేషాలు మాట్లాడుకుందాం హైబ్రిడ్ కల్చర్ గురించి. నాకు 5 రూపాయలు ఉన్నాయనుకుంటున్నావా బేబీ, నాకు ఇంకొక రూపం ఉంది, అదేంటో తెలుసా, నరసింహ తట్టుకోలేవు. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుణ్ణి ఎల్లేష్ని. గెస్ చేయండి 7:15 మాట్లాడుకుందాం, మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్యాస్ చేసిన వాళ్ళు 0402323484 వాట్సాప్ చేస్తారు. Yeah, waiting for your WhatsApp message. Oh, boom, boom, robo, robo.

ಕಲಲು, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఉదయాన్నే క్యాబ్ కోసం ఎదురు చూడక్కర్లేదు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గంటల తరబడి టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఇంట్లో హాయిగా కాఫీ తాగుతూ ల్యాప్టాప్ ఆన్ చేస్తే చాలు, ఆఫీసులో అడుగుపెట్టినట్టే అటెండెన్స్ కూడా పడినట్టే. ప్రపంచాన్నే చుట్టేసిన ఈ కార్పొరేట్ కల్చర్ నేర్పినటువంటి అతిపెద్ద పాఠం హైబ్రిడ్ వర్క్ కల్చర్. వారంలో 3 డేస్ ఆఫీస్, 2 డేస్ ఇంట్లో. కొంతమంది అయితే హెల్త్ బాగోలేదని చెప్పి కంప్లీట్గా ఇంట్లోనే వర్క్ చేసే స్టైల్లో కూడా చాలా హాయిగా ఇదే పని, హాయిగా భార్యామణితో పిల్లలతో హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు అంటూ వాళ్ళు కొంతమంది హ్యాపీగా ఉంటున్నారు. అందరూ అనను, మరి దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయా లేదా ప్రాబ్లం ఉందా అని అంటే, ఈ విధానంలో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఎస్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కొద్దిగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇంటి నుంచి పనిచేసే రోజుల్లో ఏమవుతుందంటే, లాగ్ ఆఫ్ అయిన తర్వాత కూడా బాస్ ఏమంటారంటే, అయ్యి కాసేపు పని చేయొచ్చు కదయ్యా, ఇంట్లోనే కదా ఉన్నావు, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయొచ్చు కదా అని ఆయన మనకి కొద్దిగా గట్టిగా మాట్లాడతారు. అదే ఆఫీస్ అనుకోండి, సార్ నాకు క్యాబ్ టైం అయిపోతుంది వెళ్ళిపోతాను, నా నెక్స్ట్ కలిగి ఉన్నాడు కదా ఆయన చేస్తారు అంటూ మనం ఏదో కొంటె సాగులు చెప్పి తప్పించుకోవచ్చు. కానీ ఇలా ఇంట్లో వర్క్ చేయడం వల్ల పని అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎనీ టైం అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి మన బాస్ మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ కూడా మనల్ని వర్క్ చేయు అనే విషయాన్ని మనని ముందుకు తోస్తూ ఉంటుంది, రైట్? మరి అలాగే మరికొంతమంది ఏమంటున్నారంటే, హాయిగా ఆఫీసులో ఉన్నప్పుడే చాలా బాగుండేదిరా, హాయిగా మన ఫ్రెండ్స్ని కలవచ్చు, చక్కగా మనం కాఫీకి వెళ్ళొచ్చు, పార్టీలకి వెళ్ళొచ్చు, మంచి కమ్యూనికేషన్ కూడా ఉండేది, మంచిగా కష్ట సుఖాలు మాట్లాడుకునే వాళ్ళం. ఇప్పుడైతే కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చేసింది, మరి ఇంట్లోనే అలాగ అదే గదిలోని డ్రెస్ కూడా మంచి ఫార్మల్ వేయాల్సిన అవసరం లేదు, షూస్ వేయక్కర్లేదు, అలా పడుకోలు లేచిన వెంటనే అదే డ్రెస్తో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వలన మనకి అదే గదిలో ఎక్కువ సమయం ఉండడం వలన ఏమవుతుందంటే, ఒంటరితనం కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా ఎవరు కూడా మాట్లాడలేని సమయం, ఈవెన్ భార్యమని మాట్లాడినా కూడా ఏ ఆగు కాల్లో ఉన్నాను, అదే పిల్లలు డాడీ అంటే నో సైలెన్స్ ప్లీజ్ అంటూ ఇలాగా కంట్రోల్ చేస్తూ కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. వచ్చాయి కూడా చాలామందికి కూడా, దాని మీద చాలామంది కామెడీగా కూడా కొన్ని మంది రీల్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎంతవరకు ఇది అంటే మంచి జరిగిందా చెడ్డ జరిగిందా, బెనిఫిట్ అడ్వాంటేజ్ ఉందా లేదా డిసడ్వాంటేజ్ ఉందా అనే విషయాన్ని మనం ఇంకా మాట్లాడుకుందాం, రైట్? ఇప్పుడు ప్లే చేయబోయే సాంగ్కి మోహిత్ చౌహాన్ అనే వ్యక్తి పాట పాడారు. మరి ఈ మధ్య ఆయన పెద్ది అనే మూవీలో కూడా ఒక పాటను పాడారు. మరి ఆయన ఇంతకుముందు పాడినటువంటి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కాంపోజిషన్లో పాడినటువంటి ఈ పాట మనకి అభిషేక్ బచ్చన్ అండ్ సోనామ్ కపూర్ పైన కంపోజ్ అయినటువంటి డెల్లీ 6 అనే మూవీ నుంచి ప్లే అవుతుంది. మరి ఈ పాటకి అవార్డు కూడా వచ్చింది. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ ఇది. మరి దీనికి ఏఆర్ రెహమాన్ కూడా 55 ఫిల్మ్ఫేర్ అవార్డులో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు వచ్చేసింది. మరి మోహిత్ చౌదాకి కూడా

ఆ పాటని పాడినందుకు ఆయనకి చాలా అవార్డ్స్ వచ్చాయి, మ్యూజిక్ అవార్డ్స్ వచ్చాయి. సో సూపర్ కదా. మరి అలాంటి సాంగ్ ను మనం ప్లే చేసుకుందాం. రైట్, మరి మన కలర్స్ ఆఫ్ ఇండియాలో మనం చాలా అంటే ఆల్ లాంగ్వేజెస్ పాటలు ప్లే చేయడానికి మనం ట్రై చేస్తుంటాం. హిందీ అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సౌత్ ఇండియన్ సాంగ్స్ అన్ని కూడా. రైట్, మరి ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేసుకుందాం, తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం.

కలర్స్ ఆఫ్ ఇండియా అనే షోలో మనం ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి చల్లని సాయంత్రం వేళ వాతావరణం చాలా బాగుంది. మరి పిల్లలు కుటుంబం అందరం కూడా ఒక దగ్గరే ఉంటూ కారులో అలాగా షికారు చేస్తున్నాం ట్యాంక్ బండ్ పైన లేదా ఏదో హైదరాబాద్లో రోడ్లపైన. చాలా జాగ్రత్త, సీట్ బెల్ట్ పెట్టుకోండి. అలాగే చాలామంది కూడా తొందరలో టూ వీలర్ పైన వెళ్తున్నప్పుడు సైడ్ లెగ్ అనేది స్టాండ్ అనేది వెయ్యికన్నా వెళ్ళిపోతుంటారు. అందులో నేను కూడా ఒకడిని. చాలాసార్లు అలా వెళ్ళినప్పుడు అయ్యే బాసు చూసుకోవయా అదే సైడ్ స్టాండ్ వేయలేదు అంటూ నన్ను కూడా చాలాసార్లు చెప్పారు చాలామంది ఫ్రెండ్స్. మరి దానివల్ల చాలా ప్రమాదం ఉంది, అంతేకాక నా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి కూడా ఉంది దానివల్ల. మై డియర్ ఫ్రెండ్స్, బైక్ తీసేటప్పుడు చక్కగా సైడ్ స్టాండ్ పూర్తిగా దాన్ని బ్యాక్ పంపించామో లేదా అందు చూసుకోండి, రైట్? అలాగే చాలామంది కూడా ఆ బైక్ని అసలు సర్వీస్ చేయకుండా ఎలా పడితే అలా వాడేస్తుంటారు, కానీ చాలా ప్రమాదాలు అయ్యే అవకాశం ఉంటుంది. మరి చాలామంది కూడా బైక్ లిమిట్ ఇద్దరే, కానీ చాలామంది నేను చూస్తుంటాను ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరుగురు కొంతమంది అయితే 10 మంది కూడా ఒకే బైక్ మీద వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ ఫైన్, కానీ ఏమవుతుందంటే మనం ట్రాఫిక్లో పెద్ద పెద్ద వెహికల్స్ వచ్చేటప్పుడు దాటించడం చాలా ప్రమాదం అవుతుంది. ఒక్కసారిగా చాలా ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఉన్నాయి జరిగాయి కూడా, హిస్టరీలో ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త, ఇద్దరికన్నా ఎక్కువ వెళ్ళకండి, వెళ్ళినా కూడా హెల్మెట్ పెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. రైట్, మరి మనం ఉన్నాం కలర్స్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమంలో ఉన్నాం. మనం మాట్లాడుకుంటున్నాం మన హైబ్రిడ్ కల్చర్ అనేది ఎంతవరకు బెనిఫిషియల్ అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, వర్క్ బర్న్అవుట్. ఆఫీస్లో మాదిరిగా ఇంట్లో అలాంటి సెటప్ ఉండదు, దట్ మీన్స్ కుర్చీలు టేబుల్లు ఇలాంటివి ఉండవు. దానివలన మనకి బ్యాక్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి సమస్యలు వస్తాయన్నమాట. రావడమే కాదు, అందరూ కూడా అదే సమస్యలతో బాధపడుతున్నారు అందరూ కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కల్చర్ వల్ల. అంతేకాకుండా ఎవ్రీ టైం స్క్రీన్ ముందే ఉండడం వలన మనకి వర్క్ బర్న్అవుట్ పెరుగుతుంది. దానివలన ఎవ్రీ 45 మినిట్స్కి ఒకసారి చిన్నగా బ్రేక్ తీసుకొని స్ట్రెచ్ చేయాలి, కానీ మనకి అవకాశం ఉండదు. సో నిరంతరంగా మనకి రిపోర్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మనకి సమయం దొరకదు. దానివలన అంతేకాకుండా టీమ్ మెంబర్స్తో వర్క్ గురించే కాకుండా వారానికి ఒకసారి వర్చువల్ మీటింగ్ కూడా ఉంటే దానివలన క్యాజువల్గా కాల్స్లో మన కలీగ్స్ కూడా ఎలా ఉన్నారు, వాళ్ళ వర్క్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ బ్యాలెన్స్ చేస్తున్నారు లేదా ఇలాంటివన్నీ విషయాలు కూడా, అంటే ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఇలాంటి క్యాజువల్ కాల్స్ కూడా మనం కనెక్ట్ చేసుకున్నట్లయితే బాగుంటుందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. మరి ఫైనల్గా వర్క్ ఫ్రమ్ హోమ్లో అంటే ఆ విధానంలో వర్క్ చేస్తే ఏంటి బెనిఫిట్ అయ్యారా లేదా అనే విషయాన్ని ఒక సాంగ్ తర్వాత చెప్తాను. ఇంకా ఫైనల్గా అనమాట, ఇన్ని మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. అయితే ఇళయరాజా గారు అండ్ కమల్ హాసన్ గారు అండ్ తర్వాత ఏజాస్ గారు, వీళ్ళ కాంబినేషన్ అనేది ఆ రోజుల్లో 80s లో ఎంత బాగుండేదంటే, వాళ్ళ దగ్గర నుంచి ఒక మూవీ వస్తుందన్న, ఒక పాట రిలీజ్ అవుతుందన్న,

ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్ ఉండేది అనమాట. అలాంటి పాటలు అందించారు రాజా గారు అండ్ యేసుదాస్ గారు, జానకమ్మ గారు అండ్ కమల్. మరి వీళ్ళిద్దరు కాంబో అంటే వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు చేసినటువంటి పాటలు అన్నీ కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి. మరి అలాంటి ఒక తమిళ పాట ఉంది, కలై జ్ఞాన్ అనే ఒక సినిమా నుంచి వచ్చినటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను ఎఫ్ఎం రెయిన్బో 101.5 పైన. రైట్, వెరీ కూల్ సాంగ్, వెరీ మెలోడీ. మీకు ఎంతమందికి తెలుసు ఈ పాట అనే విషయాన్ని నాకు 0402323482 వాట్సాప్ చేస్తారా? మీరు వింటున్నారు కలర్స్ ఆఫ్ ఇండియా, నేను మీ స్నేహితుణ్ణి ఎల్లేష్ మాట్లాడుతున్నాను. 7 గంటలకి అనువంత అనే ఒక స్పెషల్ కార్యక్రమం మీరు వింటారు.

రైట్ మరి స్టూడియోలో టైం 6:59 అయింది. 7 గంటలకు మీరు అనువంత అనే ఒక స్పెషల్ కార్యక్రమం మీరు వింటారు. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఎంప్లాయీస్ ఎవ్రీ టైం ఇంట్లో నుంచే పనిచేస్తారు, కానీ హైబ్రిడ్ వర్క్లో ఉద్యోగులకు ఇల్లు ఆఫీసు రెండిట్లో ఏది కావాలంటే అది తమ ఆప్షన్ బట్టి ఉండే అవకాశం కూడా ఈ రోజుల్లో ఉంది. అందువలన వారు ఒంటరితనానికి దూరంగా ఉంటారు. కానీ రీసెర్చ్ ఏం చెప్తుందంటే 49% ఈ రిమోట్ వర్క్ వలన చాలామంది కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారని చెప్తున్నారు. రైట్, మరి టోటల్గా బాసులు కూడా ఏం చెప్తున్నారంటే ఆఫీస్కి వచ్చి పనిచేయండి అయ్యా, కొద్దిగా ప్రొడక్టివిటీ బాగుంటుంది, ఫోకస్ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఉంటుంది, అలాగే ఎర్రర్స్ కూడా ఉండవు అని చెప్తున్నారు. టోటల్గా అది అనమాట. ఫెంటాస్టిక్ కదా. మరి 7 గంటల నుంచి మీరు 7 గంటలకు ఒక స్పెషల్ కార్యక్రమం వింటారు, అది అనువంత అనే కార్యక్రమాన్ని. తర్వాత మనం 7 గంటల 15 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు మనం హెలో రెయిన్బో లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం మనం వింటాం. రైట్,

హలో డియర్ లిసనర్స్, వెల్కమ్ టు మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. మన ఇంట్లో మన పేరెంట్స్ అందరికీ ఒక సూపర్ పవర్ ఉంటుంది. మనం చెప్పకపోయినా మన ఫేస్ చూసి, మన బిహేవియర్ చూసి మనం ఏదో ఆలోచిస్తున్నామని వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. వాళ్ళు ఏమైనా అయిందా అని అడుగుతారు. మనం ఏం లేదు అని చెప్తాం, కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం చెప్పే ఆ ఏం లేదులోనే అన్నీ ఉన్నాయని. మన ఇవాల్టి కథ కూడా అలాంటి ఒక చిన్న అబ్జర్వేషన్తోనే మొదలైంది. ఈ మధ్య కొన్ని రోజుల నుంచి వరుణ్ వాళ్ళ అమ్మ వరుణ్లో కొన్ని చిన్న చిన్న చేంజ్ ఇన్ బిహేవియర్ని నోటీస్ చేస్తుంది. మార్నింగ్ అందరికన్నా ముందే ఆఫీస్కి వెళ్ళిపోవడం, రాత్రి ఆల్మోస్ట్ డిన్నర్ టైంకి ఇంటికి రావడం, వీకెండ్స్ కూడా కొంచెం బయట పని ఉందని చెప్పి వెళ్ళిపోవడం, ఇలా కొన్ని. ఒకరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తూ, ఏంరా ఈ మధ్య ఇంట్లో గెస్ట్లా మార్నింగే వెళ్ళిపోయి నైట్ పడుకోవడానికి ఇంటికి వస్తున్నావు అని వరుణ్ వాళ్ళ అమ్మ ఒక సటైర్ కూడా వేశారు. వరుణ్ నవ్వుతూ, అదేం లేదమ్మా, కొంచెం ఒక పని మధ్యలో ఉన్నా అంతే అని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు. వాళ్ళ అమ్మ ఎక్కువేం అడగలేదు, బట్ షీ వాజ్ డెఫినెట్లీ అ లిటిల్ కన్సర్న్డ్. ఆ రోజు రాత్రి డిన్నర్ తర్వాత వరుణ్ వాళ్ళ నాన్నతో, నాన్న మీకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు హైదరాబాద్ వదిలి వెళ్లాల్సి వచ్చిందా అని అడిగాడు. టీవీ చూస్తున్న నాన్న మ్యూట్ చేసి, వచ్చిందిరా, అప్పట్లో జాబ్ అంటే ఎక్కడ దొరికితే అక్కడ వెళ్లాల్సిందే కదా, ఎందుకు అడుగుతున్నావు అని నవ్వుతూ అడిగారు. వరుణ్ వెంటనే ఊరికే అని ఫోన్ చూస్తూ టాపిక్ మార్చేశారు. నాన్న కూడా ఇంకేం అడగలేదు. వన్ సండే లంచ్ అయ్యాక అమ్మ వంట చేస్తుంటే వరుణ్ వాటర్ తాగుతూ క్యాజువల్గా అన్నాడు, అమ్మ ఒకవేళ నేను వేరే సిటీలో ఉంటే నువ్వు మేనేజ్ చేసుకోగలవా? అమ్మ వెంటనే స్పూన్ పక్కన పెట్టి నవ్వుతూ, ఆ ముందు పెళ్లి చేసుకో, అప్పుడు తను ఉంటుంది కదా, మేనేజ్ చేసుకుంటాలే అని నవ్వింది. రెండు రోజుల తర్వాత వరుణ్ బాల్కనీలో ఫోన్ మాట్లాడుతున్నాడు. అమ్మ కిచెన్లో కాఫీ కలుపుతుంది. బాల్కనీ డోర్ ఓపెన్ ఉండడం వల్ల కొన్ని మాటలు ఆమెకి వినిపించాయి. హా అన్న, రూమ్ బాగుంటే చెప్పండి, రెంట్ ఏమీ ప్రాబ్లం కాదు, ఆఫీస్కి కొంచెం దగ్గరగా ఉంటే చాలు అని చెప్పి వరుణ్ కాల్ కట్ చేశాడు. ఫోన్ పాకెట్లో పెట్టుకొని, అమ్మ నేను కొంచెం బయటికి వెళ్ళొస్తా

చెప్పి తొందరగా బయలుదేరిపోయాడు. వరుణ్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా అమ్మ కొంచెంసేపు అలానే ఉండిపోయింది. రూమ్, ఆఫీస్ దగ్గర అని వినిపించిన ఆ రెండు మాటలు ఆమె మైండ్లో ఇంకా తిరుగుతుండే. హాల్లో పేపర్ చదువుతున్న వరుణ్ వాళ్ళ నాన్న పక్కన కూర్చొని, ఏమండి మీకోటి చెప్పాలి, మన వరుణ్ ఇప్పుడే ఫోన్లో ఎవరితోనో ఏదో రూమ్ గురించి మాట్లాడుతున్నాడు, ఆఫీస్ దగ్గర ఉంటే చాలు అని అలా ఏదో అంటున్నాడు అని చెప్పింది. నాన్న పేపర్ ఫోల్డ్ చేసి

మాట్లాడుతున్నాడు, ఆఫీస్ దగ్గర ఉంటే చాలు అని అలా ఏదో అంటున్నాడు అని చెప్పింది. నాన్న పేపర్ ఫోల్డ్ చేసి, ఈ మధ్య వేరే సిటీ గురించి నాతో కూడా 2-3 సార్లు మాట్లాడాడు. ఎక్కడైనా వేరే సిటీలో జాబ్ వచ్చిందేమో పద్మ, ఆఫర్ కన్ఫర్మ్ అయ్యాక మనకి చెప్పాలనుకుంటున్నాడేమో అని అన్నాడు నాన్న. అమ్మ, అంటే వాడు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతే అని అనగానే నాన్న, వెళ్లాల్సి వస్తే వెళ్ళాలి పద్మ, మనం మన కోసం వాడిని ఆపితే ఎలా, మనకన్నా వాడి ఫ్యూచర్ ముఖ్యం కదా. బెంగళూరు అయినా పూణే అయినా ఎక్కడైనా మంచి ఆపర్చునిటీ వస్తే వెళ్ళురా అని మనమే వాడికి ధైర్యం చెప్పాలి అని అన్నారు. తెలుసు, కానీ ఇల్లు చాలా సైలెంట్ అయిపోతుంది, అక్కడ ఫుడ్కి ఎలా అడ్జస్ట్ అవుతాడో ఏమో. ఇవ్వండి, మనం వాడికి ఒక ప్రెషర్ కుక్కరు, ఒక చిన్న రైస్ కుక్కరు ముందే కొనేద్దాం, ఇంకా బెడ్షీట్స్ ప్లేట్స్ అంటూ వరుణ్ వాళ్ళ అమ్మ లిస్ట్ మొదలు పెట్టేసింది. ఆ రోజు నైట్ అమ్మ స్పెషల్గా పనీర్ కర్రీ చేసింది, వరుణ్ ఫేవరెట్. డిన్నర్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. వరుణ్ 2 ముద్దలు తినగానే నాన్న క్యాజువల్గా, చెప్పురా ఏ సిటీకి వెళ్ళాలనుకుంటున్నావైతే అని అడిగారు. వరుణ్, ఏ సిటీ ఏంటి నాన్న అని అన్నాడు. అమ్మ నవ్వుతూ, ఇంకా యాక్టింగ్ అవసరం లేదులేరా, చెప్పు జాబ్ ఎక్కడొచ్చింది, బెంగళూరా పూణేనా లేక చెన్నయ్యా అని అడిగింది. వరుణ్ కన్ఫ్యూజన్తో, అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని అడగగానే వరుణ్ వాళ్ళ నాన్న, మాకు తెలుసులేరా, నువ్వు చెప్పకపోతే మేము అర్థం చేసుకోలేమా ఏంటి, రూమ్స్ చూస్తున్నావు వేరే సిటీ గురించి మాట్లాడుతున్నావు అని అనగానే వరుణ్ నవ్వుతూ, అయ్యో నాన్న జాబ్ చేంజ్ కాదు, నాకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేను హైదరాబాద్ని వదిలి ఎక్కడికి వెళ్ళట్లేదు అని అన్నాడు. అది వినగానే అమ్మ ఇమీడియట్గా హమ్మయ్య అంటూ చాలా రిలీవ్ అయిపోయింది. నాన్న వెంటనే, మరి ఆ రూమ్స్ అవి ఎందుకు చూస్తున్నావురా అని అడిగారు. వరుణ్ వాటర్ తాగి చాలా నార్మల్గా, ఆఫీస్ దగ్గరే రూమ్ తీసుకుందాం అనుకుంటున్నా అని అన్నాడు. ఆ ఒక్క మాటతో టేబుల్ మీద ఉన్న అట్మాస్ఫియర్ మొత్తం మారిపోయింది. అంటే హైదరాబాద్లోనే ఉంటావా? హా నాన్న, గచ్చిబౌలి సైడ్, వీక్డేస్ అంతా అక్కడే ఉంటా, వీకెండ్స్కి మాత్రం ఇంటికి వచ్చేస్తా. అంటే వేరే సిటీ కాదు, మరి మన ఇంట్లో ఉండకుండా హైదరాబాద్లోనే వేరే రూమ్లో ఉండడం ఎందుకురా? కమ్యూట్ కోసం నాన్న. ఏంటి కమ్యూటా? అవును నాన్న, మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళడానికి 1 గంటన్నర, ఈవినింగ్ తిరిగి రావడానికి 1.5 గంటన్నర, రోజు 3 గంటలు రోడ్ మీదే అయిపోతున్నాయి నాన్న. వరుణ్, నేను హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు 20 సంవత్సరాలు ట్రావెల్ చేశాను, మార్నింగ్ ట్రైన్ ఎక్కితే రాత్రి ఇంటికి వచ్చేవాడిని, నువ్వు హైదరాబాద్లోనే 1.5 గంటన్నర జర్నీ భరించలేకపోతున్నావా? అలా కంపేర్ చేయకండి నాన్న, చూస్తున్నారు కదా నా ఆఫీస్ అయిపోయినా నా వర్క్ అయిపోదు, ఆ ల్యాప్టాప్ నాతో పాటే ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చాక కూడా నాకు కాల్స్ అని మీటింగ్స్ అని ఏదో ఒకటి ఉంటాయి, కానీ ఇంటికైతే వస్తున్నావు కదా. వస్తున్నా అమ్మ, కానీ మీతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా నా దగ్గర టైమ్ ఎనర్జీ రెండూ ఉండట్లేదు. ఒక మాట చెప్పు, నిజంగానే నువ్వు ట్రాఫిక్ నుంచి దూరం అవ్వాలనుకుంటున్నావా లేక ఇంటి నుంచా? ట్రాఫిక్ నుంచే నాన్న, ఇంటి నుంచి కాదు. అయినా మీరే కదా బెంగళూరు లేదా చెన్నైకి వెళ్ళాలన్నా వెళ్ళు అని ఇప్పుడే సపోర్ట్ చేశారు. అది వేరే. అదెలా వేరవుతుంది నాన్న? అదంటే నెసెసిటీ కాబట్టి. మరిప్పుడు ఇది కూడా నెసెసిటీయే, నేను ఇంటికి రాకుండా ఉండట్లేదు నాన్న, నేను ఆ ట్రావెల్ని తగ్గించుకుంటున్నా, వీకెండ్స్కి వస్తాను, కానీ రోజు ఆ 3 గంటలు రోడ్ మీద వేస్ట్ చేయకుండా ఆ టైంని నా వర్క్కి నా హెల్త్కి నేను పెట్టుకుందాం అనుకుంటున్నా. ఏమో నాకైతే అర్థం కావట్లేదురా, హైదరాబాద్లోనే ఉండి ఇంట్లో కాకుండా వేరే రూమ్లో ఉండడం, ఇది నాకు ఎప్పటికీ అర్థం కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకసారి వినండి నాన్న, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నట్టు కాదు ఎక్స్క్యూజ్ ఇస్తున్నట్టుంది వరుణ్ అని చెప్పి వాళ్ళ నాన్న కోపంగా వెళ్ళిపోయారు. విన్నారా, ప్రతి జనరేషన్కి ప్రేమ చూపించే విధానం వేరు. మన పేరెంట్స్కి ప్రేమ అంటే పక్కనే ఉండడం, మన జనరేషన్కి ప్రేమ అంటే దూరం ఉన్నా అందుబాటులో ఉండడం. సో వాట్ డూ యూ థింక్? ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకోవడం అంటే ఇంటికి దూరం అవ్వడమా? ఈ ప్రశ్నకి ఒక కరెక్ట్ ఆన్సర్ ఉండకపోవచ్చు, కానీ ఒక మంచి కాన్వర్జేషన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. డియర్ లిసనర్స్, ఏదేమైనా ఒక విషయం మాత్రం నిజం, మన అడ్రస్ మారచ్చు కానీ మన ఇల్లు మాత్రం మన కోసం ఎదురు చూసే వాళ్ళలోనే ఉంటుంది. ఆలోచించండి. ఇది మన ఇవాల్టి ఎపిసోడ్ ఆఫ్ అనువంత. నమస్కారం.

0: FM Rainbow 101.9.
1: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.
0: FM Rainbow 101.9.

ఆల్రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్వాగతం సుస్వాగతం. హలో రెయిన్బో లైఫ్ ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం చెప్తున్నాడు మీ స్నేహితుడు ఆత్మీయుడు ఎల్లేష్. మై డియర్ ఫ్రెండ్స్, నా నెంబర్స్ 0402323-0030, అలాగే 0402323-4821, ఇంకొక నెంబరు 0402970-4715. ఈ నెంబర్

కి కాల్ చేసి చెప్పండి. నేను ఈరోజు ఒక ఒక స్పెషల్ పర్సనాలిటీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అంటే, ఆయన మన ఇండియాలో ఒక మంచి సింగర్, అలాగే ఒక మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్. మరి ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వేల పాటలు పాడారు. మరి ఒక పాటలు పాడడమే కాదు, కొన్ని సినిమాలకి సంగీత దర్శకత్వం కూడా వహించారు. మరి అలాంటి పర్సన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి ప్రత్యేకంగా నా మనసుకు కూడా ఆయన చాలా ఇష్టం ఉంటారు. ఆయన మాట్లాడే డైలాగ్ డెలివరీ ఎలా ఉంటుందంటే, ఒక తమిళ యాక్టర్కి ఒక సూపర్ స్టార్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఆ యాక్సెంట్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ చాలా చాలా బాగుంటుంది, రైట్? ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పండి. ఈ నెంబర్స్ నేను చెప్తున్నాను మరొకసారి, 0402323 0030, అలాగే 0402323 4821, అలాగే 0402970471. కాల్ చేయండి. మరి ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని, ఓన్లీ 15 మినిట్స్ మన దగ్గర టైం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, చాలామంది మనకి ఇంతకుముందు ఉన్నటువంటి రేడియో స్నేహితులు ఏం చేస్తున్నారంటే, రిపీటెడ్గా కాల్ చేస్తూ కాల్స్ని ఎంగేజ్ చేస్తున్నారు. దానివల్ల లాస్ట్ వీక్ ఒక సెలబ్రిటీ, ఒక లెజెండ్ కాల్ కూడా చేశారు. ఆ కాల్ కలవకనా అయిపోయింది. మై డియర్ ఫ్రెండ్స్, రిపీటెడ్గా కాల్ చేసే కన్నా ఒకసారి ట్రై చేయండి. కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. మన వాళ్ళు ఎవరు వింటున్నారనే విషయం మాకు తెలియట్లేదు. రిపీటెడ్గా మీరే మాట్లాడుతున్నారు, సో మీరు మెసేజ్ పంపించండి నాకు 0402323482కి, నేను చదివి వినిపిస్తాను తప్పనిసరిగా. ఈరోజైతే కొత్త కాలర్స్ ఎవరైనా వస్తారని నేను ఎదురు చూస్తున్నాను. కొత్త వాళ్ళు మాట్లాడతారని నేను కోరుకుంటున్నాను, రైట్? ఇప్పుడైతే ఒక డైలాగ్ మనం మాట్లాడుకుందాం. బాబాయ్, జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, కష్టపడిందే ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. మరి ఆ వ్యక్తి ఎవరు ఈ డైలాగ్ చెప్పింది అనే విషయాన్ని నాకు కాల్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేసుకుందాం. మరి ఈ పాటను కూడా ఆయనే పాడారు. మరి ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. మరి ఆయన ఎవరు చెప్పగలరా? రైట్, మరి మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మరి ఇది కాలర్ షో. మై డియర్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడున్నా కూడా నాకు కాల్ చేయండి, నేను మీ కాల్స్ తీసుకుంటాను. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుణ్ణి. ఎల్లేష్ నే.

0: Hello, listeners. Are you someone who loves getting lost in the pages of a good book and wishes others could experience the same joy that you found between those pages? Have you ever found yourself recommending a book to your friends just because you simply felt that this is a must read? What if we told you that you could now share that experience not just with one person, but with thousands of listeners? If the thought of your voice bringing a story to life excites you, then this one is for you. FM Rainbow is thrilled to present Read with Rainbow, a brand new initiative that celebrates the joy of reading through the voices of young readers. If you're between 15 to 25 years of age and have a passion to share a good read with listeners across the airwaves, then share us your name and mobile number to our mailing address readwithrainbow2026@gmail.com. So dear listeners, what are you waiting for? Don't just read a great book, be the voice that shares it. Read with Rainbow, where every page finds a voice and every voice inspires a reader.
1: The number is 040-2323-0030 and Ninkoka number 040-2323-4821. మరో నెంబర్ 04029704715 కి కాల్ చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంటే మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? మరి ఆయన గురించి చాలామందికి కూడా చాలా ఇష్టం. ఆయన మాటలైనా పాటలైనా కూడా చాలా ఇష్టం. ఆయన ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లి పేరు షహీదా, తండ్రి రసూల్. ఆయన రసూల్ గారు మన ఆల్ ఇండియా రేడియోలోనే వర్క్ చేసేవారు. మరి ఆ తర్వాత ఆయన నేదునూరు కృష్ణమూర్తి దగ్గర కర్ణాటక సంగీతం నేర్చుకున్నారు. మరి ఆయన సింగర్ అవ్వకముందే చిన్నప్పుడే ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడే ఆయన రంగూన్ రౌడీ అనే ఒక మూవీలో యాక్ట్ చేశారు. అది కృష్ణమరాజు గారు జయప్రద యాక్ట్ చేసినటువంటి మూవీ. అందులో ఒక పాట మనందరికీ బాగా ఇష్టమైనటువంటి పాట, ఓ జాబీలి వెన్నెల ఆకాశం అనే ఒక పాట ఉంది. మరి ఆ పాటలో యాక్ట్ చేసినటువంటి బాబు ఎవరైతే ఉన్నారో, 10 ఇయర్స్ బాబు, ఆ బాబు మనం మాట్లాడుకుంటున్నటువంటి నాగూర్ బాబు, రైట్? ఆయన అందరూ కూడా మనో అని కూడా పిలుస్తారు. ఆయనకి 2023

రిస్మండ్ గాబ్రియోల్ అనే యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా వచ్చింది, డాక్టర్ నాగూర్ బాబు గారు ఆయన. సో ఆయన పాడిన పాటలు కానీ ఆయన చెప్పే డైలాగులు కానీ వారే వా మనకెంత బాగా నచ్చుతాయంటే మనం మర్చిపోగలమా? ఒక్క డైలాగ్ మనం గుర్తు చేసుకుందాం. ఆడదంటే అనుకుగా ఉండాలి, తొందరపడకూడదు, చదువు ఉండాలి, సంస్కారం పోకూడదు, అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు, క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు, వైభక్తులు ఉండాలి, బజార్ మనిషిలా ఉండకూడదు, మొత్తం మీద ఆడది ఆడది ఆడది ఆడదానిలా ఉండాలి. ఇది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు డైలాగ్, మరి నరసింహ మూవీ నుంచి. మరి ఆయన ఫస్ట్ టైము రజనీకాంత్ గారికి, అంటే సాయి కుమార్ గారు ఎక్కువగా చెప్తుండేవారు రజనీకాంత్ గారికి భాషలోను కానీ పెదరాయిడ్లో కానీ. ఆ తర్వాత ఆయన ఇంకొక, అంటే బిజీ అవ్వడం వలన నెక్స్ట్ ఆప్షన్ ఎవరు అనే విషయం గురించి ఆలోచించగా నాగూర్ బాబు గారిని తీసుకోవడం జరిగింది. తీసుకోగానే ఈయన చెప్పే యాక్సెంట్ స్టైల్ కామెడీ ప్లస్ ఎమోషనల్, అలాగే రజనీకాంత్ గారు తమిళ్లో ఎలాగైతే మాట్లాడతారో సేమ్ ఈయన కూడా, అంటే అదే విధంగా లైక్ వైజ్ ఆయన మాట్లాడడం వలన ఫస్ట్ డైలాగ్ వినగానే రైట్ పర్ఫెక్ట్ అని చెప్పేశారు స్టూడియోలో ఉన్నటువంటి ఇంజనీర్స్ అందరూ కూడా. పర్ఫెక్ట్గా ఉంది సార్, చాలా బాగా పంచ్ డైలాగ్స్ పర్ఫెక్ట్గా రజనీ గారి లాగా వస్తున్నాయి అని అనగానే ఆయన మరింత ఉత్తేజంతో రజనీకాంత్ గారికి డైలాగ్ చెప్పడం జరిగింది ముత్తు మూవీలో. ఆ మూవీ అయిన తర్వాత కూడా రజనీకాంత్ గారు కాల్ చేసి, బ్రదర్ మీ వాయిస్ చాలా బాగుంది, ఆల్మోస్ట్ నాకు దగ్గరగా ఉంది అని అన్నారంట. ఆయన ఒక్కసారిగా షాక్ అయిపోయారంట, అంటే రజనీ గారు నాకు కాల్ చేయడం ఏంటని. సో ఫెంటాస్టిక్ కదా. మరి ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ఆయన ఎన్నో పాటలు కూడా పాడారు, మరి ఆయన పాటలు కూడా మనం ప్లే చేసుకుందాం. మరి అలాగే ఆయనకి పర్టికులర్గా కొంతమంది అభిమాని గాయకులు ఉన్నారు, వాళ్ళెవరో కూడా మనం చెప్పుకుందాం మన షోలో. మరి అంతకన్నా ముందు 0402323 0030 అండ్ 0402323481 అలాగే 0402970 4715కి కాల్ చేయండి. నాగూర్ బాబు గారు డబ్బింగ్ చెప్పినా లేదా పాట పాడిన పాటలు ఏమిటి మీకు ఇష్టం అనే విషయాన్ని నాకు తెలియజేయండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం ప్లే చేసుకుందాం. రాజ్ కోటి గారి మ్యూజిక్ కాంపోజిషన్ వచ్చినటువంటి కొదమ సింహం నుంచి పాటని నాగూర్ బాబు అని చిత్రపడారు. ఆల్మోస్ట్ మన ఎస్పీబి గారి పాటలు తమిళ్లో నాగూర్ బాబు గారు పాడారు, కొన్ని పాటలు ఎస్పీబి గారివి ట్రాక్ సాంగ్స్ పాడారు. దానివల్ల ఆడియో క్యాసెట్స్ మనకి నాగూర్ బాబు అని ఉంటుంది, స్క్రీన్ పైన ఎస్పీబి ఉంటుంది. సో ఎనీవే, ఫెంటాస్టిక్ సింగర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ నాగూర్ బాబు గురించి మనం మాట్లాడుకుంటున్నాం మనం లైవ్ ఇన్ కార్యక్రమంలో.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: FM Rainbow 101.9.
4: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
5: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
4: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
5: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
4: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
5: ఎస్, డోంట్ మిస్ ఇట్.
0: Stay tuned,
2: stay bright.
0: Vibrant Hyderabad
2: on FM Rainbow 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9
1: ಸ್ಟುಡಿಯೋ ಟೈಮ್ 7:29 నిమిషాల 23 సెకన్ల అయింది మై డియర్ ఫ్రెండ్స్. మరి మనందరికీ ఇష్టమైనటువంటి నాగూర్ బాబు గారు లేదా మను అనే పేరుతో పాపులారిటీ సంపాదించినటువంటి నాగూర్ బాబు గారు, ఆయనకి ఇష్టమైనటువంటి సింగర్స్ కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, జే యేసుదాస్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ గారు, సుశీల, వాణిజయరామ్, ఘంటసాల గారు పాడిన మనసున మనసైన పాట అంటే ఆయనకి చాలా ఇష్టం అంట. ఆయన ఇంట్లో ఏదైనా అకేషన్ అయినప్పుడు కూడా ఆ పాటని బాగా పాడుతుంటారు. అలాగే ఆయన చాలామంది సింగర్స్ని అభిమానిస్తుంటారు. మంచి యాంకర్గా, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా పాపులారిటీ సంపాదించినటువంటి మన నాగూర్ బాబు గురించి మాట్లాడడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఫైన్, మరి 7:30 నుంచి 8 గంటల వరకు కూడా ఫార్మ్ టు సిటీ కిషాన్ వాణి స్పాన్సర్ కార్యక్రమం మీరు వింటారు. ఇప్పుడు సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలి గురించి పద్మానంద్యాల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ రమేష్ శుంకసారి.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో నేచురల్ కంపోస్టింగ్ ఎలా చేయాలి, సేంద్రియ ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి, ఈ అంశంలో గత 2 దశాబ్దాలుగా ఈ కంపోస్టింగ్లో పనిచేస్తున్న పద్మా నంద్యాల గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. నమస్కారం అండి పద్మా నంద్యాల గారు.
7: నమస్కారం అండి.
6: మీరు ఉపాధ్యాయ వృత్తిలో దాదాపు 2 దశాబ్దాలు పనిచేశారు.
7: అవును.
6: వివిధ ప్లేసెస్ లో అంటే ఢిల్లీలో చేశారు,
7: దుబాయ్, బెంగళూరు చేశాను,
6: దేశ విదేశాల్లో కూడా ఉపాధ్యాయ వృత్తిలో చేశారు. అలా మీరు చేస్తూ ఈ ఆర్గానిక్ కాంపోస్ట్ అంటే సేంద్రియ ఎరువుని ఎలా తయారు చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది?
7: చిన్నప్పటి నుంచి మా అమ్మ ప్రోత్సాహంతో, మా అమ్మ ఎప్పుడు ఎక్కడ మా ఇంట్లో చిన్నప్పుడు మేము ఎప్పుడు ఏ చెత్త బయట పడేసినది గుర్తులేదు. సో ఎప్పుడు ఆ మొక్కలకి వేసేయడము ఏదో చేయడము అది చేసిన తప్ప. దాంతో మా అమ్మ ప్రేరణతోటి ఒక బుక్ కూడా రాశాను. స్కూల్స్ లో పిల్లలకు కూడా నేను ఇదే చెప్పాను. సో నన్ను ఆల్మోస్ట్ పిల్లలందరూ నన్ను గ్రీన్ బ్రిగేడియర్ మేడం అనే అంటారు, ఇప్పటికీ అంటారు, వాళ్ళకి ఇప్పటికీ గుర్తుంది. సో అది నాకు ప్యాషన్ అనమాట. అది అది చేయడం అనేది మన సిటీ గానీ మన సరౌండింగ్స్ గానీ చెత్త లేని ప్లేస్ అవ్వాలి అని నా ఉద్దేశం. అందుకోసం నేను మా అబ్బాయి కలిసి ఇది కంపోస్టింగ్ అంటే 60% మన ల్యాండ్ ఫీల్ కి వెళ్ళదు, ఈ 60% మన కిచెన్ వేస్ట్ చెత్త అనమాట. ఎవరింట్లో అయినా 60% ఉంటుంది. దాంట్లో మన కూరగాయలది పళ్ళు అవన్నీ పీల్స్ ఉంటాయి కదా, దాని పైన తొక్కలు అవన్నీను అది, తర్వాత ఎగ్ షెల్స్ క్రష్ చేసి, తర్వాత ఉల్లిపాయ తొక్కలు, టీ పడేస్తాం, ఫిల్టర్ కాఫీ వేస్తే అది ఉంటుంది కదా గ్రౌండ్, అది అన్ని కూడా మనం దాంట్లో వేసి కంపోస్ట్, దాన్ని ఇంగ్లీష్ లో బ్లాక్ గోల్డ్ అంటారు, కంపోస్ట్ అవుతుంది అనమాట. 100% లో 60% మనం ల్యాండ్ ఫిల్ కి పంపించట్లేదు. అది ముఖ్యం కదా, ల్యాండ్ ఫిల్స్ అన్ని పెరిగిపోతున్నాయి, కంపు కొడుతున్నాయి, చుట్టూ పక్కలంతా మీథేన్ గ్యాస్ వచ్చి

0: మనుషులకి రోగాలు అన్నీ వస్తున్నాయి, ఎలర్జీస్ అవన్నీ వస్తున్నాయి, అది అవసరమా? సో అది దానికోసం అని ఇది మనం చెయ్యాలి. అది ఇంకో 40% లో మనకి డ్రై వేస్ట్ ఒకటి, ఈ వేస్ట్ ఒకటి ఉంటుంది. ఒక 5% డిస్కార్డెడ్ వేస్ట్ అనేది ఉంటుంది. డిస్కార్డెడ్ అంటే మనం ఇల్లు ఊడ్చుకునే చెత్త, జుట్టు ఇవన్నీ కూడా, అది కావాలంటే మీరు ల్యాండ్ ఫిల్ కి పవేయచ్చు. అంటే 5% అంటే మీరు 95% మీరు ఇది చేస్తున్నారనమాట, సెగ్రిగేట్ చేస్తున్నట్టు లెక్క. అలా అందరూ చేస్తే 60% ఎలాగో సెగ్రిగేట్ ఆటోమేటిక్గా అయిపోతుంది కంపోస్టింగ్ వల్ల. కొంతమంది కంపోస్టింగ్ మేము చెయ్యలేమండి ఇది అది అంటారు. కొంతమంది యాటిట్యూడల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే మనం ఎందుకు చెయ్యాలి, గవర్నమెంట్ ఉంది కదా, గవర్నమెంట్ చేస్తుంది, వాళ్ళేం సరిగా, వాళ్ళకి మనం బోల్డ్ ట్యాక్సులు ఇస్తున్నాం కదా, వాళ్ళు ఎందుకు చెయ్యకూడదు అంటారు. ఎప్పుడైతే మనుషులు గవర్నమెంట్ రెండు కలిస్తేనే ఏదైనా పని అవుతుంది. ఉత్త గవర్నమెంట్ చెయ్యలేదు ఏది, వీళ్ళ ప్రోత్సాహం లేకుండా ఏది చెయ్యలేదు. అందుకనే నా ప్రకారం ఏంటంటే ఇంట్లోనే ఒకవేళ మీరు ఆర్గానిక్ వేస్ట్ చేయలేదు అనుకుంటే కొన్ని కొన్ని జోన్స్ ఉన్నాయి, అక్కడ కంపోస్టింగ్ చేస్తారు. సో మీరు సెపరేట్ గా ఇవ్వండి. ఎప్పుడైతే మీరు చెయ్యదలుచుకోలేదు ఇంట్లో, సెపరేట్ గా చేస్తే ఆ కర్మచారి ఎవరు ఉంటారు కదా, వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు సెపరేట్ గా చేసి అక్కడ బయో ఇవన్నీ ఉంటాయి కదా, మన ఆ వాటిలో ఇది చేస్తారు. ఎప్పుడైతే కలిపేస్తామో తడి చెత్త పొడి చెత్త మనం ఏది దాంట్లోంచి మనం తీయలేము, బాటిల్స్ గానీ అన్ని సాయిల్ అయిపోతాయి, అన్ని తడి అయిపోతాయి కదా. సో వేస్ట్ పికర్స్ కూడా ఉంటారు కదా, పాపం వాళ్ళకు కూడా చేతులు అన్ని దానిలో వేసి బయటకు తీసేటప్పటికి చేతులంతా ఎలర్జీ వచ్చి ఏమేమో రోగాలు వస్తున్నాయి. అవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు అనమాట సెగ్రిగేషన్ వల్ల. అది కంపోస్టింగ్ వల్ల ఇంకా బెటర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి.
1: పద్మానందయ్య గారు, మనం ప్రకృతిలో ఏది ఉద్భవించినా దానికి ఒక కారణము, దానికి మామూలుగా మన సంస్కృతులు అంటారు కదా, పుట్టడము పెరగడము నశించడము, అన్నిటికీ ఒక విధి విధానం ప్రకృతి ఏర్పరిచింది. ఇప్పుడు మనము అడవిలోకి వెళ్ళి చూస్తే అడవిలో ఉండే ఆ ప్రకృతి సమతుల్యత, ఆకులు వచ్చేనాడు ఆకులు వస్తుంది, ఆకులు రాలినాడు తిరిగి భూమిలోకి జీర్ణమైపోయి ఎరువుగా మారిపోతుంది. అదేవిధంగా మనం పెరుగుతున్న నాగరికతలో మనము ఆధునికతను సంతరించుకుంటున్నామని చెప్తూ ప్రకృతికి విరుద్ధంగా చేసే పనుల వల్ల అటు మానవ మనుగడకి పశుపక్షాదుల మనుగడకు కూడా సమస్యాత్మకంగా అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కంపోస్టింగ్ గురించి మాట్లాడే ముందు ఒక పాట విందాం.

0: ఆర్గానిక్ కంపోస్ట్ తయారు చేసుకుని ప్రకృతిని మనం కాపాడుకుంటూ ప్రకృతి చేత మనం కాపాడబడాలనే ఈ తలంపుతో ఈ కంపోస్టింగ్ తయారీ విధానంలో గత 2 దశాబ్దాలుగా మనకు సేవలు అందిస్తున్న పద్మ నంద్యాల గారు స్టూడియోస్లో ఉన్నారు. పద్మ గారు, ఇంట్లో ముఖ్యంగా ఈ నగరీకరణ తర్వాత ఉరుకుల పరుగుల జీవనం అయిపోయింది. అయితే మనుగడకు కావలసిన నిత్యావసర వస్తువులు, సరుకులు, కూరగాయలు, కాయలు అన్నీ కూడా తీసుకుంటున్నాం, కానీ వాటి డిస్పోజల్ విషయంలో కొంచెం అశ్రద్ధ వల్ల అది ప్రకృతికే ముప్పయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఒక సామాన్యుడు, ఒక సగటు వ్యక్తి, ఒక గృహిణి గాని, ఒక ఉద్యోగస్తుడు గాని తను నిత్య జీవితంలో వాడుకునే వస్తువుల్లో వచ్చిన వేస్టేజ్ని, మీరు జీరో వేస్ట్ మేనేజ్మెంట్ కోసం చాలా కష్టపడతారు, ఆ వేస్టేజ్ని ఎలా జీరో వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలి, ఎలా తిరిగి మనకు ఉపయుక్తంగా చేసుకోవాలంటారు?
1: ఒకటి, నేను అంతకుముందు చెప్పినట్టుగా 100%లో 60% మన కిచెన్ వేస్ట్. సింపుల్, రోజుకి మీరు 5 నిమిషాలు, 5 అంటే 5, 5 కూడా అక్కర్లేదు, 2 నిమిషాలు మీరు దాని మీద స్పెండ్ చేస్తే, మీరు వంట చేస్తారు కదా, వంట చేసే టైం కూడా అవ్వదు. సో మీరు కూరగాయల తొక్కలు, పళ్ళ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మీరు ఒక బిన్, అది ఒక బాల్కనీలో ఒక చివరి పెట్టేసుకుని రోజు దాంట్లో వేసి, ఒక మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్ ఫాలో అయితే చాలు, ఏ వాసన రాదు. వాసన ఇప్పుడు దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఒకటి, ఇంకోటి ఏంటంటే దీంట్లో పేషెన్స్ అనేది ముఖ్యం. మీరు ఫస్ట్ టైం వంట చేసినప్పుడు పాడవుతుంది, అది వదిలేస్తారా, వంట వదిలేరు కదా. అలాగే ఓపిక చాలా ముఖ్యం దీంట్లో, అది ఒక్కసారి రాకపోవచ్చు, 2 సార్లు రాకపోవచ్చు, 3వ సారి బ్రహ్మాండంగా వస్తుంది. దీన్ని బ్లాక్ గోల్డ్ అంటారు. ఏం లేదు, మీరు ఒక బిన్ను తీసుకోండి, దాంట్లో స్ట్రెయినర్ ఉంటుంది, స్ట్రెయినర్ లోంచి నీళ్లు వెళ్తాయి కిందకి, దాన్ని కంపోస్టీ అంటారు, అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి, అన్ని సమస్తం వేయచ్చు. దీంట్లో కూడా కంపోస్టింగ్ లో 3 వెరైటీస్ ఉన్నాయి, 3 అంటే మెయిన్లీ 3 వెరైటీస్, అరబిక్, ఎనరబిక్, ఇంకోటి వర్మీ కంపోస్టింగ్. అరబిక్ లో ఏంటంటే దీంట్లో ఆక్సిజన్ అంటే ఎయిర్ ద్వారా అయ్యే కంపోస్టింగ్, ఎనరబిక్ అంటే ఎయిర్ ఉండదు అన్నమాట, దాంతో కొంచెం వాసనలు అవన్నీ వచ్చే ఆస్కారం ఉంది, అవకాశం ఉంది. అలాగే వర్మీ కంపోస్ట్ ఉంది అనుకోండి, దాంట్లో వానపాములు అవన్నీ వేస్తాం కదా, అవేంటంటే చాలా జాగ్రత్తగా దాన్ని చూసుకోవాలి. మన ఇంట్లో పెట్ ని చూసినట్టు చూడాలన్నమాట. సిట్రస్, ఇప్పుడు నిమ్మకాయలు, నిమ్మకాయ తొక్కలు అవన్నీ వేయకూడదు, అవి చచ్చిపోతాయి. అలాగే మాయిశ్చర్ ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు మన సిటీస్ లో ఫ్లాట్ సిస్టమ్ ఎక్కువ వచ్చేసింది కదా, ఫ్లాట్ సిస్టమ్ లో ఏంటంటే ఒక బాల్కనీ ఉంటే చాలు, మీరు ఒక మూల పెట్టేసేయండి, అది ఎరోబిక్ అంటారు. దాని ఎరోబిక్ అంటే గాలి పారే 4 ఉంటాయి, ఒకటి గ్రీన్స్, బ్రౌన్స్, ఎయిర్, ఇంకా వాటర్. ఈ 4 కాంపోనెంట్స్ తోటి మీకు మంచి కంపోస్ట్ అవుతుంది. బ్రౌన్స్ అంటే ఏమిటి, మన ఎండుటాకులు ఉంటాయి చూసారా, ఎండుటాకులు, తర్వాత వేసిన తొక్కలు ఉంటాయి పైన, అవన్నీ డ్రై అవుతాయి, తర్వాత కొంచెం యాక్సి కోకోపీటు ఇవన్నీ డ్రై, అలాగే కార్బన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అలాగే కిచెన్ లో ఉన్న తొక్కలు అవన్నీ కూడా నైట్రోజన్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ దాన్ని గ్రీన్స్ అంటారు, గ్రీన్స్, బ్రౌన్స్, ఎయిర్, వాటర్. వాటర్ వేయక్కర్లేదు సెపరేట్ గా, ఎందుకంటే మన తొక్కల్లోనే బోల్డ్ నీళ్లు ఉంటాయి, ఆనపకాయ తొక్క గానీ, బీరకాయ తొక్క గానీ ఎన్ని ఉంటాయి. సో ఇవన్నీ కూడా వాటర్ కి

0: కింద వస్తుంది, దానికి సెపరేట్ గా వాటర్ వేయకుండా అదంతా చక్కగా కలుసుకుని లోపల న్యూట్రియన్స్ ఫామ్ అయ్యి అది మంచి ఎరువు అవుతుంది. ఇప్పుడు బయట కొన్న ఎరువులకి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇది ఆర్గానిక్ మెన్యూర్. దీని వల్ల మీకు ఆకుల్లో మంచి కలరు, ఫ్లవర్స్ అన్ని బాగా వస్తాయన్నమాట. కెమికల్స్ ఏమి ఉండదు. అదే కాకుండా మీకు డబ్బు కూడా ఖర్చు తగ్గుతుంది, బయట కొనక్కర్లేదు, ఎరువులు అవన్నీ కొనక్కర్లేదు అనమాట. అందుకని నా ఉద్దేశంలో ఎవ్వరు ఏరోబిక్ కంపోస్టింగ్ ఇంట్లో చేయడం చాలా సులభం. అదేమి రాకెట్ సైన్స్ కాదు, సింపుల్ మెకానిజం. మీరు 5 నిమిషాలు రోజుకి స్పెండ్ చేస్తే, మీరు టీవీ చూసే బదులు లేకపోతే ఏదో ఒకటి స్పెండ్ చేస్తే అది సింపుల్ గా అయిపోయే కార్యక్రమం.
1: అంటే వంట వండుకునేటప్పుడు చేసుకునే అంత శ్రమలో ఒక 5% అంతే కూడా ఉండదు. ఆ తొక్కను సెగ్రిగేట్ చేసి అది బయోడిగ్రేడబుల్ వేస్ట్ అయినట్లయితే దాన్ని కంపోస్టింగ్ పంపించడం, బయోడిగ్రేడబుల్ కాకపోతే రీసైక్లింగ్ వేస్ట్ ని
0: వేరేగా పెట్టడం.
1: ఈ రెండు చేయగలిగినట్టయితే ఖచ్చితంగా మనం తీసుకొచ్చిన కూరగాయలకు పండ్లకి
0: సాయిల్ లోంచి పండుతాయి కదా మనవి, అది మళ్ళీ మనం వెనకాలకి ఇచ్చేస్తున్నట్టు అనమాట సాయిల్. దానివల్ల సాయిల్ ఇరోజన్ ఉండదు, తర్వాత రూట్స్ బాగా పెరుగుతాయి. దీనిలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
1: రెండోది ఏంటంటే ప్రస్తుతం ఉండే పంటల్లో, అంటే కూరగాయల పంటలు గాని లేదంటే పండ్ల తోటల్లో గాని ఎక్కువగా కెమికల్స్ వాడడం గాని ఇది వాడుతున్నారు. అది కాకుండా ప్రకృతి సహజ సిద్ధంగా తయారైన ఎరువును గనక మనం వాడుకున్నట్లయితే అది ఆరోగ్యకరమైన ఫుడ్ రావడము ప్లస్ రుచిలో కూడా చాలా మార్పు ఉంటుందంట. నిజమేనంట?
0: చాలా అండి, చాలా మార్పు ఉంటుంది. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు ఫార్మింగ్ లో కొంతమంది అక్కడ నేను చూశాను ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ చేస్తున్నారు. ఇంట్లోనే చూడండి మీరు, కొంచెం గోంగూర గానీ తోటకూర గానీ పండిస్తే ఎంత రుచి ఉంటుందో దాంట్లో. దానిలో ఉన్న రుచి మనం కొన్న దాంట్లో ఉండదు. ఈవెన్ అట్టిపండు గానీ ఏదైనా కూడాను ఆర్గానిక్ మెన్యూర్ తో చేస్తే దానికి చాలా ఫలితాలు ఉన్నాయి.
1: నేచురల్ ఎప్పుడు నేచురల్,
0: నేచురలే కదా. దానివల్ల ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. లేకపోతే కెమికల్స్ లోపల వెళ్లిపోయి లోపల ఒక గోన్ సంచిలో కెమికల్స్ వేసినట్టుగా అయిపోతున్నాయి ఇప్పుడు.
1: ముఖ్యంగా పట్టణాలలో, అంటే ఇప్పుడు పల్లెలు కూడా రాను రాను మున్సిపాలిటీలుగా మారి పట్టణాలుగా మారుతున్నాయి. ఈ అపార్ట్మెంట్ కల్చర్, పూర్వం అంటే ఇల్లు ఉండేది, ఇంటి వెనకాల పెరటి తోట ఉండేది, కొత్తిమీర కరివేపాకు టమాటాలు వంకాయలు ఇవన్నీ కూడా తోటలోంచి తెచ్చుకొని ఫ్రెష్ గా వండుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అన్ని కాంక్రీట్ స్ట్రక్చర్స్ వచ్చాయి కాబట్టి మిద్దె తోటలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. కాబట్టి మనకెందుకులే ఎవరో చేస్తారనకుండా మన వంతుగా మనము అపార్ట్మెంట్ లో ఉన్నా సిటీలో ఉన్నా గానీ మీరు చెప్పినట్టుగా ఈ కంపోస్టింగ్ చేసుకున్నట్లయితే ఆ సహజమైన ఎరువును మనమే తెచ్చుకుని సహజమైన కాయగూరలు మనమే పండించుకుని ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందంటారు.
0: 100% అండి.
1: ఇలాంటి మిద్దె తోటల విషయంలో ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాలి?
0: ఇప్పుడు చాలా వచ్చేసాయి, టెరెస్ గార్డెన్స్ అంటారు, బాల్కనీ గార్డెన్స్ అంటారు. ఇప్పుడు మా ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఫ్లాట్ లో ఉంటాం, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను నేను. మా ఫ్లాట్స్ లో నేను ఒక ఫ్యాబ్రికేషన్ చేసి 2 వేపుల పూల తొట్టలు అన్నీ పెట్టాను. సో అలా చేసుకోవచ్చు. అది నేను కంపోస్టింగ్ అనే బయట ఒక్క పిసర్ నేను మెన్యూర్ కొనను ఉన్న దాంతో. అలాగే టెరెస్ గార్డెన్ చాలా మంది చేస్తున్నారు. దానిలో ఈజీగా ఒక మూల ఈ కంపోస్టింగ్ చేసేసి ఆ ఎరువే దాంట్లో వేస్తే మీకు మంచిగా, అసలు ఆరెంజెస్ ఏంటి అన్ని వస్తాయి. ఇప్పుడు కీను ఎక్కడైతే మనకి పండనివి కూడా చేస్తున్నారు వాళ్ళు. క్యాప్సికం మనది కాదు, క్యాప్సికం పాత, కానీ ఇప్పుడు క్యాప్సికం బోల్డ్ వస్తుంది. క్యారెట్, క్యాప్సికం, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా ఆర్గానిక్ గా పండిస్తున్నారు. అలా అందరూ చెయ్యలేరు కాబట్టి ఇప్పుడు కొంతమంది మేము, మాకు గార్డెన్ లేదు, మాకు ఇది లేదు, మేము చెయ్యము అంటే దానికి కూడా సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పాలంటే చెప్పచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము చేస్తామండి కంపోస్టింగ్, ఆ ఎరువు మాకు మొక్కలు లేవు ఏం చెయ్యాలి అంటారు. అప్పుడు ఏం చెయ్యాలి, దగ్గరున్న గార్డెన్స్ లో గానీ ప్లాంట్ లవర్స్ ఉంటారు వాళ్ళకి గానీ, లేకపోతే మీకు ఏదైనా ఇంట్లో పార్టీ అయితే చిన్న చిన్న బ్రౌన్ ప్యాకెట్స్ లో అది ప్యాక్ చేసి ఒక శాప్లింగ్ తో పాటు రిటర్న్ గిఫ్ట్ గానీ ఇలా స్కూల్స్ గానీ కాలేజెస్ గానీ ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు. అండ్ దట్ పిల్లలు ఉంటే అదొక ప్రాజెక్ట్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు. నేను గురుగావంలో చాలా ప్రాజెక్ట్స్ పిల్లల చేత చేయించాను ఈ కంపోస్టింగ్ మీద, చాలా సక్సెస్ఫుల్ అయింది.
1: ఈ ప్రకృతి పట్ల, సహజమైన ఎరువుల పట్ల, ఆర్గానిక్ ఫుడ్ పట్ల ఒక టీచర్ గా మీరు పిల్లల్లో ఎంత అవగాహన కలిగిస్తే రేపటి తరం అంత క్షేమంగా ఉంటుందంటారా?
0: 100%. అది కూడా స్కూల్లో నుంచి చిన్నప్పటి నుంచి డిఎన్ఏలో, ఇప్పుడు నర్సరీ నుంచి వాళ్ళకి నేర్పించాలండి. ఇలాగా మనము ఏం లేదు, సింపుల్ కంపోస్టింగ్ కిట్ ఒకటి పెట్టేసి అక్కడ దాంట్లో ఒక అరటిపండు తింటే అరటిపండుని 2 ముక్కలు చేసేసి దాంట్లో వేసేయడం. అలాగే ఇంట్లో కూడా అంతే, అందరూ 6 ఇయర్స్ పాప దగ్గర నుంచి 90 ఇయర్స్ వరకు ఈజీగా చెయ్యొచ్చు అనమాట. అదే కాకుండా ఏంటంటే వాళ్ళకి డిఎన్ఏలో వెళ్ళిపోవాలి. ఇలాగా మనం సెగ్రిగేషన్ చేస్తే గానీ మనకి ఫ్యూచర్ లేదు. పెద్ద పెద్ద మౌంటైన్స్ బదులు

0: ల్యాండ్ ఫిల్స్ చూస్తున్నాము, తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంత ఎఫెక్ట్ అవుతోంది, అక్కడ వాళ్ళు ఉండలేకపోతున్నారు, వాళ్ళకి డిజీజెస్ వస్తున్నాయి, వాళ్ళకి క్యాన్సర్, స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఆపాలంటే మనకి సెగ్రిగేషన్, కంపోస్టింగ్, ఏంటంటే సింగిల్ సొల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో, నేను చెప్తున్నాను సింగిల్ సొల్యూషన్ ఫర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఈజ్ కంపోస్టింగ్.
1: అంటే ప్రకృతి మనకు జీవం ఇచ్చింది, ఆ జీవము ఆనందంగా జీవించాలంటే ప్రకృతి చేసిన పద్ధతిలోనే ప్రకృతి నియమాన్ని అనుసరించి తిరిగి
0: మళ్ళీ బ్యాక్ వాళ్ళకి ఇచ్చేవాలి, నేచర్ కి ఇవ్వాలి. మనం నేచర్ దగ్గర నుంచి తీసుకుంటున్నాం గానీ ఇవ్వట్లేదు మనం, అది కదా ఇక్కడ. అందుకోసమని ఇవన్నీ ప్రళయాలు ఇవన్నీ కూడా అందుకే వస్తున్నాయి, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా దాని వల్లే వస్తున్నాయి.
1: ప్రకృతిలో సమతుల్యత లోపించినప్పుడల్లా అనారోగ్యాలు గాని విపత్తులు గాని సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రకృతి నుంచి తీసుకున్న ఏ వస్తువైనా ప్రాపర్ వేలో తిరిగి ప్రకృతికి ఇచ్చినప్పుడే సైకిల్ అనేది
0: కంటిన్యూ అవుతుంది.
1: ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్ళు, ప్రతి వ్యక్తి కూడా, సగటు వ్యక్తి కూడా తన నిత్య జీవితంలో తీసుకునే వస్తువుల పట్ల బయోడిగ్రేడబుల్, డిగ్రేడబుల్ రెండు ఆలోచన చేసి సెగ్రిగేట్ చేయాలి. వేరుగా చేసి భూమిలో కలపగలిగినవన్నిటిని కూడా కంపోస్ట్ మాదిరిగా చేసి తిరిగి భూమికి అందించినట్లయితే సస్యశ్యామలంగా ఉంటుంది, ఆరోగ్యదాయకంగా ఉంటుందంటారు.
0: అవును, అది కరెక్ట్. అదే కాకుండా ఇంట్లో చేయలేదు అనుకోండి, సెగ్రిగేట్ మనం విడిగా విచ్చి ఒక్కొక్క జోన్ లో ఒక్కొక్క కంపోస్టింగ్, కమ్యూనిటీ కంపోస్టింగ్ పెట్టేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది.
1: అంటే సామూహికంగా
0: చేయొచ్చు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. అలాగే మన చెత్త మన బాధ్యత, అది గుర్తుపెట్టుకోవాలి. మన చెత్త ఇంకోళ్ళ చెత్త కాదు, అది మన చెత్త మన బాధ్యత. అలాగే క్రియేట్ కంపోస్ట్, నాట్ ల్యాండ్ ఫిల్స్, ఇంగ్లీష్ లో ఉంది క్రియేట్ కంపోస్ట్. కంపోస్ట్ తయారు చేయండి కానీ ల్యాండ్ ఫిల్స్ ని పెంచద్దు.
1: కాబట్టి ఒకవేళ ఉద్యోగ రీత్యా గాని మన పనిచేసే విధానాలు, మనం ఉండే పరిస్థితులు సొంతంగా ఈ కంపోస్ట్ ని పరిపూర్ణంగా చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు సామూహికంగా అందరూ ఒక మాట అనుకుని ఇలా కంపోస్ట్ చేసే వాళ్ళ దగ్గరికి విభజించి సెగ్రిగేట్ చేసి కంపోస్ట్ పనికొచ్చే విషయాలన్నీ ఒక దగ్గర పెట్టినట్లయితే ఈ కంపోస్ట్ చేయడానికి సహకరించిన వాళ్ళం అవుతాము, తద్వారా సమాజానికి కూడా చాలా మేలు చేస్తాం.
0: అంతే కదా, ఇప్పుడు ప్లాస్టిక్ అవన్నీ కలిపేస్తే మనం ఏమి చేయలేము. సో సెగ్రిగేట్ చేస్తే ఈజీగా చేయొచ్చు. ప్రతి జోన్ లో ఒక్కొక్కటి పెట్టాలి, గవర్నమెంట్ గానీ ఇండివిజువల్స్ గానీ ఎన్జిఓస్ గానీ పెడితే అది ఉపయోగపడుతుంది.
1: ఈ దృక్పథం అనేది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ లోపలికి ఇప్పుడు సమాజంలో రావడం అనేది చాలా అవసరం.
0: చాలా అవసరం, పిల్లల ఫ్యూచర్ లేకపోతే చాలా, ఇంకా ఇప్పటికే చాలా రోగాలు వస్తున్నాయి, ఇంకా ఎక్కువైపోతాయి దీనివల్ల. అలాగే మన గోవులు అవన్నీ కూడా ప్లాస్టిక్ లో తిండి పడేస్తారు, అవి తినేస్తాయి, లోపల ప్లాస్టిక్ లో ఉండి డైజెస్టివ్ సిస్టమ్ లో చుట్టుకుపోయి పోవడాలు ఇవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. అలాగే సింగిల్ ప్లాస్టిక్ అనేది వాడకుండా, అలాగే పెరుగు పన్నీరు అవన్నీ కూడాను ప్లాస్టిక్ లో వేయిస్తారు, అవి కూడా మానుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆర్గానిక్ వేస్ట్ లో ఆ ప్లాస్టిక్ కలిసిందో ఏమైతే మూసుకుపోతుంది, గాలి పారదు, అందుకనే అది కంపు కొడుతుంది. ఇప్పుడు మనకి ల్యాండ్ ఫిల్స్ లో ఎందుకు అలా అవుతోంది, అన్ని చెత్త మనం పడేస్తున్నాం కాబట్టి అక్కడ మూసుకుపోయి మీథేన్ గ్యాస్ అని ప్రొడ్యూస్ అవుతుంది, అది చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎంత పాయిజనస్ అంటే 21 times ఈజ్ డేంజరస్ మోర్ దెన్ కార్బన్ డైఆక్సైడ్, 21 times మీథేన్. సో అది అవాయిడ్ చేయొచ్చు సెగ్రిగేషన్ వల్ల.
1: దానివల్ల సహజ ప్రకృతిలో జీర్ణమైపోయి మళ్ళీ భూమిలోకి ఆనందంగా కలిసిపోతాయి.
0: ఇంకొక పాట విందాం.

0: Absolutely. From food fest to film screenings, vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities. Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
1: 8 గంటలకి మీరు న్యూస్ హెడ్లైన్స్ వింటారు. 8:03 నుంచి 9 గంటల వరకు తెలంగాణ అనే కార్యక్రమం వింటారు. స్టేట్ ట్యూన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నారు. స్టేషన్ ఆఫ్ ది నేషన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ನಮಸ್ಕಾರ. ಆಕಾಶವಾಣಿ ವಾರ್ತೆಗಳ ಮುಖ್ಯಾಂಶಗಳು. ನೀತಿ ಆಯೋಗ ಸಭ್ಯರು ಡಾಕ್ಟರ್ ವಿಕೆ ಸರಸ್ವತ್ ಈರೋಜು ರಾಷ್ಟ ಸಚಿವಾಲಯದಲ್ಲಿ ಐಟಿ ಪರಿಶ್ರಮ ಶಾಖಾ ಮಂತ್ರಿ ದುದ್ದಿಳ ಶ್ರೀಧರ್ ಪಾಪ್ತೋ ಸಮಾವೇಶಮಯ್ಯರು. ಸಿಲಿಕಾನ್ ಫೋಟೋನಿಕ್ಸ್ ರಂಗಂಲೋ ಅವಕಾಶಾಲನ್ನು ರಾಷ್ಟ್ರವನ್ನ ದೀಪೋತ್ಸುಕునేలాగా ತೆಲಂಗಾಣ ಸಿಲಿಕಾನ್ ఫోటోనిక్స్ మిషన్ కు దశలవారీ వ్యూహాత్మక రోడ్ మ్యాప్ రూపొందించడంపై ఇద్దరు ప్రధానంగా చర్చించారు. రేపటి నుంచి జరిగే శాసనసభ శాసనమండలి సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై తమ నాయకుడు చంద్రశేఖరరావు స్పష్టమైన దిశానిర్దేశం చేశారని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సభలో గట్టిగా నిలదీస్తామని చెప్పారు. కేంద్ర పురావస్తు శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే జగిత్యాల జిల్లా ధర్మపూర్లోని శ్రీ యోగలక్ష్మి నరసింహస్వామి ఆలయ విస్తరణ పునర్నిర్మాణ పనులు చేపడతామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. హైదరాబాద్ పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులతో కలిసి పరిశీలించారు. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, శాఖల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేస్తూ ప్రాజెక్టును త్వరగా ముందుకు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఈ రోజు లోక్భవన్లో మర్యాదపూర్వకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్తో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం ఈ రోజు సిపి కార్యాలయంలో సమావేశమైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నగరంలో జరగనున్న 47వ గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసుల సహకారం కోరింది. రాష్టంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు రాష్ట వ్యాప్తంగా పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతులను భారీగా విస్తరించేందుకు టీజీ రెడ్కో మొత్తం 369 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నిర్వహణ, అప్గ్రేడేషన్, వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ ఛార్జ్ పాయింట్ ఆపరేటర్ల కోసం టెండర్లు ఆహ్వానించింది. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ తన సహచరుడు చిరాగ్ షెట్టితో కలిసి పురుషుల డబుల్స్ విభాగంలో విజేతంగా నిలిచారు. చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ టైటిల్ గెలుచుకోవడం ఇదే మొదటిసారి. రాష్టంలో రాబోయే 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని ఎల్లేష్ మాట్లాడుతున్నాను. ఫెంటాస్టిక్ మై డే ఫ్రెండ్స్, మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో ఉన్నాం.

మరి 9 గంటల వరకు మీతో పాటు తెలంగాణ అనే కార్యక్రమంలో ట్రావెల్ చేద్దాం. అలాగే 9 గంటలకి నుంచి మనకి 9:30 వరకు రిమ్జిమ్ హైదరాబాద్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. రైట్, మరి ఈరోజు ఎల్ఏష్ ఏం మాట్లాడబోతున్నాం, మన తెలంగాణలో ఏంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, తెలుగువారి ఒక ప్రాచీన నృత్యం, దీన్ని యోధుల నృత్యం అని కూడా అంటారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు ఆ పరమశివుని ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు. మరి ఓరుగల్లును దాదాపు 200 సంవత్సరాలు అంటే 2 శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పాపులారిటీని సంపాదించింది. మరి ఈ డ్యాన్స్ యొక్క విషయం ఏమిటంటే, మనిషిని ఉత్తేజ

పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పాపులారిటీని సంపాదించింది. మరి ఈ డ్యాన్స్ యొక్క విషయం ఏమిటంటే, మనిషిని ఉత్తేజపరుస్తుందని, శివునికి నివేదనంగాను కూడా పరిగణిస్తారు ఈ డ్యాన్స్ని. మరి ఈ కళకు సంబంధించినటువంటి ఆధారాలకు ఓరుగల్లుకు సమీపంలో ఉన్నటువంటి రామప్ప దేవాలయంకి వెళ్తే అక్కడ గమనించినట్లయితే ఒక శిల్పకళలో మనకి ఈ యొక్క ఈ శివతాండం యొక్క భంగిమలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మరి లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. మరి ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుడే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైనటువంటి అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళు శివుని రూపంగా మారిపోతారు, మారిపోయి వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటారు. మరి ఈ డ్యాన్స్ అనేది కాకతీయుల శకం ముగియంగానే ఈ కళ దాదాపు కనుమరుగైపోయింది. మరి ఏమిటా డ్యాన్స్? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఎస్, దాన్నే పేరిని నృత్యం లేదా పేరిని శివతాండం అంటారు. మరి దాని గురించి విశేషాలు, దాని యొక్క చరిత్ర గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు మన తెలంగాణలో. నేను మీ స్నేహితుని ఎల్లేష్ మాట్లాడుతున్నాను. ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ విందాం, దాని తర్వాత మరిన్ని విశేషాలు తెలుసుకుందాం పేరిని నృత్యం గురించి.

0: ఏంది బ్రో కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్, అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

శ్రోతలకు ఒక గమనిక. సోమవారం 7 సెప్టెంబర్ 2026 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్ ఐఏఎస్ ఆకాశవాణి వార్తా విభాగ అధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0440 జత చేసి 0402344834, 0402344836, 0402970434324, 0402970435. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ. ఆల్రైట్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం తెలంగాణ అనే కార్యక్రమంలో. మనం మాట్లాడుకుంటున్నాం పేరిణి నృత్యం లేదా పేరిణి శివతాండం గురించి, ఒక ప్రాచీన నృత్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? మరి ఈ నృత్యం యొక్క తీరు ఎలా ఉంటుందంటే, పేరిణి నృత్యం చేసే ప్రతి వ్యక్తి

శివుణ్ణి తనలో ఆవహించుకొని ఆవేశంతో రుచించేస్తారు. మేళవింపు విధాన పేరునికి చాలా ముఖ్యమైనది. ఓ పరమశివ, నాలో శివశక్తిని ప్రవేశింపచేసి నా శరీరాన్ని పవిత్రమునరించి నా శరీరం ద్వారా నీ పవిత్ర నృత్యాన్ని లోకానికి ప్రసాదించు అని ప్రార్థిస్తూ ఈ నర్తనాన్ని ప్రారంభిస్తుంటారు. మరి ఈ ప్రారంభమే నృత్యకారులో ఆవేశపరుస్తుంది. ఆ ఆవేశంతోనే ఆ నృత్యకారుడు పేరుని నృత్యాన్ని శివతాండవ నృత్యంగా మార్చుకుంటాడు. పేరుని తాండం రెండు విధాలుగా, ఒకటి పురుషుల చేత ఉంటుంది, రెండవది స్త్రీల చేత కూడా ఈ నృత్యం ఉంటుంది. పురుషుని యొక్క పురుషత్వాన్ని లోకానికి తెలియజేస్తూ ప్రదర్శించే నర్తనమే పేరుని శివతాండం. దీన్ని వీరనాట్యం అంటారు, వీరులు చేసే నాట్యం. మరి 2019 డిసెంబర్ 15 తెలంగాణ ప్రభుత్వ భాషా సంస్కృతి శాఖ నిర్వహించినటువంటి సంస్కృతి సంబరాల్లో పేరుని నాట్యం ప్రదర్శించడం జరిగింది. చాలామంది చేత కూడా శభాష్ అనిపించుకుంది. ఫెంటాస్టిక్. మరి ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం ఒక సూపర్ హిట్ సాంగ్ తర్వాత.

హలో డియర్ లిసనర్స్, మన లైఫ్లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు. మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్గా అనిపించవచ్చు. ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 p.m. every day, only on FM Rainbow 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pulse of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 8:23 అయింది. ఎగ్జాక్ట్ గా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు. ఫెంటాస్టిక్. నేను మీ స్నేహితుడిని, ఆత్మీయుని ఎల్లేష్ మాట్లాడుతున్నాను. మనం ఉన్నాం తెలంగాణలో పేరిని తాండవ నృత్యం గురించి మాట్లాడుకుంటున్నాం. పరమశివుడు పార్వతి ప్రీతి కోసం, అంటే ప్రేమ కోసం, తన రజతోత్సవ సమయంలో కైలాసగిరిలో ప్రదర్శించినటువంటి తాండవాలలోనే పేరిని తాండవం చాలా పాపులారిటీని సంపాదించుకుంది. మరి పేరిని శివతాండం వీరనాట్య శైలికి చెందినది. వీరావేశంతో చేసే తాండవం ఇది. దక్షయజ్ఞం దండకం చదువుతూ నారసాలు పొడుచుకొని శరభ శరభ అశరభ శరభ అంటూ పరవళ్ళు తొక్కుతూ వీరభద్ర పల్లెం పట్టి తాండం చేసే ఈ నృత్యం చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి నాట్యాలకి ఇది ఎంత విశిష్టమైనది అనేది మనకు అర్థమవుతుంది. ఇవి నిజంగా మీరు చూసుకున్నట్లయితే ఈ నృత్యాన్ని యూట్యూబ్లో కూడా మనం చూడొచ్చు. మరి ఆంధ్రుల చరిత్రలో అత్యంత సిద్ధిగాంచినటువంటి ఓరుగంటి కాకతీయుల చక్రవర్తుల కాలంలో ఈ నృత్యం చాలా పాపులారిటీని సంపాదించుకుంది. రైట్. మాచర్లో ఉన్నటువంటి శివకేశవుల దేవాలయాల్లో దేవతామూర్తుల ముందు ఈ పేరిని నృత్యాన్ని భక్తిభావంతో ప్రదర్శిస్తారు. అంతేకాదు, శైవక్షేత్రాలైనటువంటి కోటప్పకొండ, శ్రీశైలం మొదలైన పుణ్యక్షేత్రాల్లో శివరాత్రి మహోత్సవాలలో మనం ఈ పేరిని నాట్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇప్పటికీ కూడా మాచర్ల సమీపంలో కారంపూడి గ్రామంలో ఈ పేరిని నాట్యం ప్రదర్శిస్తుంటారు. దాని యొక్క ప్రత్యేకత ఒకటి ఉంది. ఆ విషయాన్ని నేను రెండు సూపర్ హిట్ సాంగ్స్ తర్వాత చెప్తాను. వింటే

FM Rainbow 101.9. పదిహేనవ శతాబ్దపు తెలుగు కవి శ్రీనాథుడు తన భీమేశ్వర పురాణంలో ద్రాక్షారామ భీమేశ్వర స్వామికి రాగభోగంగా సమర్పించినటువంటి నృత్యాలలో ప్రేరణి ఒకటిగా పేర్కొన్నారు. దీని ద్వారా కాకతీయ యుగం తర్వాత కూడా ఆలయ ఆరాధనలో ఈ నృత్యం కొనసాగిందని ధృవీకరించబడింది. సో ఫెంటాస్టిక్ కదండి. అలాగే 13వ శతాబ్దపు సంస్కృత గ్రంథం నృత్య రత్నావళి నుంచి కూడా పేరిని గురించి ప్రస్తావన సేకరించారు. కాకతీయుల రాజవంశం 11 నుంచి 14వ శతాబ్దాల కాలంలో ఈ పేరిని నృత్యం తన శిఖరాగ్రానికి చేరుకుంది. పేరిని అనేది ప్రేరణ అనే పదం నుంచి, సంస్కృత పదం నుంచి ఉద్భవించిందని చెప్తుంటారు. మరి కాకతీయుల కాలం అయిపోయిన తర్వాత దాదాపు 6 శతాబ్దాలు పేరిని విస్మృతిలోకి వెళ్ళిపోయిందంటే ఎవరికి కూడా తెలియలేదు. ఆ తర్వాత 20వ శతాబ్దంలో తర్వాత ఆ రోజు నుంచి 13 నుంచి 20వ శతాబ్దం వచ్చేసరికి నృత్య చరిత్రకారుడు మరియు గురువు అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు ఈ శిలారూపాలు మరియు వాటి నుంచి లిపి నుంచి ఆయన అబ్జర్వ్ చేసి ఈ పేరిని నృత్యాన్ని మళ్ళీ కొత్త జీవితాన్ని, కొత్త జీవాన్ని పోశారు అని మనకి చరిత్ర చెబుతూ ఉందన్నమాట. రైట్, వెరీ ఇంట్రెస్టింగ్ పేరు నృత్యం. మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా కార్యక్రమాల్లో కానీ ఎక్కడైనా జరిగినటువంటి ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు ఇలాంటి కార్యక్రమాన్ని. మీరు ఎవరైనా చూసారా పేరిని నృత్యం? మరి చూసినట్లయితే నాకు 0402323482 వాట్సాప్ చేయండి. ఇప్పుడైతే ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ ప్లే చేసుకుందాం, తర్వాత మరిన్ని సూపర్ హిట్ సాంగ్స్ ప్లే చేసుకుందాం. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇది తెలంగాణ కార్యక్రమం. నేను మీ స్నేహితుడిని ఎల్లేష్ మాట్లాడుతున్నాను.

0: ರೇನ್ಬೋ 101.9.
1: శ్రోతలకు ఒక గమనిక. సోమవారం 7/9/2026 ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రక్రియ మరియు సమగ్ర సమాచారం అనే అంశంపై ఆకాశవాణి వార్తా విభాగం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ రిక్రూట్ బోర్డు చైర్మన్

0: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ వివి శ్రీనివాసరావు గారు ఐపీఎస్ పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. కార్యక్రమ అనుసంధానకర్త ఎం శ్రీనివాస్ మహేష్, ఐఐఎస్ ఆకాశవాణి వార్తా విభాగాధిపతి. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడి కోడ్ 040 జత చేసి 2324483 4, 2324483 6, 2970432 4, 2970432 5. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.
1: FM Rainbow 101.9.

రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 9:37 అయింది. ఎగ్జాక్ట్గా ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీరు వింటున్నారు. మరి చల్లని సాయంత్రం వేళ, వీకెండ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. చాలామంది కూడా చక్కగా సుష్టిగా భోజనం చేసేసి హాయిగా పక్కనే రేడియో పెట్టుకొని చక్కగా వింటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే కారులో సరదాగా ఫ్యామిలీతో బయటికి ట్రిప్కి వచ్చిన వాళ్ళందరూ కూడా కారులో నా షో వింటూ, వావ్ ఎల్ఐ షో మంచి పాటలు ప్లే చేస్తున్నాడు రా అనుకుంటూ ఉన్నారు కూడాను, రైట్? ఎస్, ప్రామిస్, మీకు ఇచ్చిన మాటని నేను ఇప్పుడు కూడా నిలబెట్టుకుంటాను. మంచి మంచి పాటలు మీ అందరి కోసం కూడా ప్లే చేస్తూ ఉంటాను. మరి మనం రిమ్ జిమ్ హైదరాబాద్కి స్వాగతం, సుస్వాగతం చెప్పేద్దాం. మరి ఈరోజు ఏంటి విశేషం అంటే, ఆహా, సండే వచ్చిందంటే మనకి 6 రోజులు కొంతమంది, 5 రోజులు కొంతమంది వర్క్ చేసి బద్ధకంగా సండే నాడు లేస్తాం. లేచేసరికి 11 గంటలకి అయిపోతుంది. అవతల పక్క బ్రేక్ఫాస్ట్ చేయాలో తెలీదు, లేదా లంచ్ చేయాలో తెలీదు. ఈలోపు మనకు వచ్చే మెసేజ్లు చూసుకొని, ఆ టెక్స్ట్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, మనం పోస్ట్ చేసినటువంటి రీల్కి ఎవరు లైక్లు కొట్టారు, కామెంట్లు ఇచ్చారు, ఇవన్నీ చూసేసరికి 1 o'clock అయిపోతుంది. సో అటు తిరిగేసరికి మనం ఏదైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని అది ఇంటికి వచ్చి తినేసరికి 4 అయిపోతుంది. హార్ దేవుడా, మరి అంతలోనే ఎవరైనా ఫోన్ చేయడం కానీ ఎవరైనా చేసేసరికి సాయంత్రం అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు నుంచి గుబులు దిగులు. బాబోయ్ దేవుడా, ఆదివారం అప్పుడే అయిపోయిందా, రేపటి నుంచి ఆఫీసు పరుగు పరుగు అంటూ వెళ్ళాలంటూ బాధపడిన వాళ్ళందరిలో నేను కూడా ఒకడిని. కానీ ఒక్కసారి ఆలోచించండి, 90s and 80s సండే ఎంత బాగుండేది, ఆ చిన్నప్పుడు ఆదివారం ఎంత బాగుండేది. ఆ క్యాలెండర్లో ఆ సండే రెడ్ అక్షరాలతో మనకి కనిపించగానే ఆహా పండగ, ప్రతి సండే కూడా పండగలా ఉండేది. సో అది 24 గంటల ఆదివారం కాదు, అది 36 గంటలు 48 గంటల్లో మనకు అనిపించేది. ఆహా, ఆ వారంలో ఒక్కరోజు సండే నాడు మనం ఎంత ఎనర్జెటిక్గా హ్యాపీగా ఉండేవాళ్ళం చూడండి. పిల్ల, జిల్ల, ఊరు, వాడ, అమ్మమ్మ, తాతయ్య, ఫ్రెండ్స్, అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క, అక్క, చెల్లి, వారేవా అందరం కూడా ఒక్కసారిగా గ్యాదర్ అయిపోయారా, మనం ఈరోజు ఏమరా మాట్లాడుకుందాం, కమా నువ్వేం రా తిన్నావు, నువ్వేం తెచ్చావురా, స్వీట్స్ తీసుకురా అంటూ ఇలా మనం మాట్లాడుకున్న రోజులు ఎంత బాగుండేవండి. మరి ఆదివారం వచ్చిందంటే ఆ టీ కుట్ల దగ్గర, దోశల బండ్ల దగ్గర కిటకిటలు ఆడుతూ ఉండేవారు అందరు కూడా. జనాలు పేపర్ చదువుతూ, ఏమయ్యా పేపర్ అయిపోయిన తర్వాత అది నాకు ఇస్తావా, నేను చదవాలా, బుక్ చదవాలి అంటూ ఇంకొక వ్యక్తి అడగడం. ఆ తర్వాత నాలాంటి వాళ్ళు వెళ్ళి, అంకెల్ అంకెల్ ఒకసారి ఆ బుక్ ఇస్తారా సండే బుక్, అందులో పజిల్ నేను నింపాలి అనుకుంటున్నాను అంటూ చాలాసేపు వెయిటింగ్ చేసిన రోజులు ఎంత బాగుండేవండి. మరి మధ్యాహ్నం అయ్యేసరికి అమ్మ మంచిగా నాన్ వెజ్ కర్రీ వండినప్పుడు, అంటే నాన్ వెజ్ ప్రియులకు, అలాగే వెజ్ వాళ్ళకి కూడా మంచి భోజనం అమ్మ పప్పు ఆవకాయ పెట్టేటప్పుడు ఆహా ఎంత బాగుండేదండి. ఆ రోజుల్లో దోశ, ఆ రోజుల్లో చట్నీ, హాహా, ఎప్పటికీ కూడా ఆ టేస్ట్ గుర్తుకొస్తే వావ్ అనిపిస్తుంది. అదేదో బ్రహ్మానంద గారు ఒక కామెడీ సీన్లో యాక్ట్ చేసినప్పుడు ఆహా ఏమి రుచి అండి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, రైట్? మరి అలాంటి మెమరీస్ మీలో ఉన్నాయా? ఆ సండే ఎంత బాగుండేది, మరి ఈ సండేతో పోల్చుకుంటే ఆ సండే ఎంత బాగుంది, ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఆ సండేని. మీకు అలాంటి మెమరీస్ ఏమైనా ఉన్నట్లయితే

04023234822కి వాట్సాప్ చేస్తారా, చేసి నాకు మెసేజ్ పంపిస్తారా. రైట్, ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ సాంగ్ మనం మైండ్ బ్లాక్ అయిపోయే సాంగ్ ప్లే చేసుకుందాం. మరి అంతకన్నా ముందు మరి 90s అన్నావు కదా యల్లేష్, మరి ఆ పాట వెయ్యొచ్చు కదా, 90s పాట మనందరం కూడా ఎంజాయ్ చేసిన పాటలు వెయ్యొచ్చు కదా అంటున్నారు మరికొంతమంది మెసేజ్ పెట్టి. మరి శ్రీవారి అని ఒక అమ్మాయి మెసేజ్ పంపించారు, యల్లేష్ 90s గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక మంచి పాట వేయండి అన్నారు. షూర్గా దీని తర్వాత మైండ్ బ్లాక్ పాట వేస్తాను. మరి ఇది 90s లో మైండ్ బ్లాక్ సాంగ్, ఇది వింటూ ఉండండి ఎఫ్ఎం.

మంచి పాట వేయండి అన్నారు. ష్యూర్గా దీని తర్వాత మైండ్ బ్లాక్ పాట వేస్తాను. మరి ఇది 90s మైండ్ బ్లాక్ సాంగ్ ఇది. వింటూ ఉండండి ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ మీ యస్ యలేష్, మీ స్నేహితుడు, ఆత్మీయుడు. ఇళయరాజా గారి మ్యూజిక్ కాంపోజిషన్, ఎస్పీబీ జానకమ్మ అండ్ మెగాస్టార్ చిరంజీవి, రాధిక, వారెవర్, వాట్ ఎ కాంబినేషన్, ఫుల్ మీల్స్ లా ఉంటుంది ఈ పాట.

0: ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: FM Rainbow 101.9.
2: హలో డియర్ లిసనర్స్, మన లైఫ్ లో ఎక్కువ కేర్ చేసే వాళ్ళతోనే మనకి ఎక్కువ మిస్అండర్స్టాండింగ్స్ కూడా జరుగుతాయి. అవునా? మనం మన యాంగిల్ నుంచి చూస్తాం, వాళ్ళు వాళ్ళ యాంగిల్ నుంచి చూస్తారు. మనం మనమే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ మేబీ అవతల వాళ్ళు కూడా అదే అనుకోవచ్చు కదా. అమ్మ మనకి చెప్పే కొన్ని మాటలు మనకి నసలాగా అనిపించవచ్చు, మన ఫ్రెండ్స్ చెప్పే నిజం మనకి హార్ష్ గా అనిపించవచ్చు, ఒకరికి కరెక్ట్ అనిపించేది ఇంకొకరికి కంప్లీట్ గా రాంగ్ అనిపించవచ్చు. బేసిక్ గా ఒకరికి కన్సర్న్ అనిపించేది ఇంకొకరికి కంట్రోల్ లాగా అనిపించవచ్చు. అండ్ సమ్వేర్ బిట్వీన్ ఆల్ దీస్ మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అలాంటి మన ఎవ్రీడే కాన్వర్సేషన్స్ వెనుక ఉన్న ఎమోషన్స్ ని ఒక్కరి సైడ్ నుంచి కాకుండా రెండు పర్స్పెక్టివ్స్ నుంచి చూడడానికి, ప్రతి చిన్న అనుభవానికి ప్రతి భావనకి వేదిక మన ఈ సిరీస్ అనువంత. At 7 PM every day only on FM Rainbow 101.9.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి

డియర్ ఫ్రెండ్స్, మనం ఉన్నాం రిమ్జిమ్ హైదరాబాద్ అనే కార్యక్రమంలో ఉన్నాం. ఫెంటాస్టిక్. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం చాలా ఇంట్రెస్టింగ్ విషయం, 90స్లో సండే ఎలా ఉండేది అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్, సో సో స్వీట్. చాలామంది మెసేజ్ పంపిస్తున్నారు నాకు, ఎల్ఎస్మి షో వింటున్నాం అని చెప్తున్నారు. సో నైస్. ఇక్కడ ఏమంటున్నారంటే, అప్పటి సండే చాలా బాగుండేది, తొందరగా పనులు చేసుకొని దూరదర్శన్లో 4 PM వచ్చే మూవీ చూడటానికి పరుగులు తీసేవాళ్ళం. అందరితో కలిసి మూవీ చూడడం ఎంతో బాగుండేది. ఎంతైనా ఆ రోజులు మళ్ళీ రావు కదా అంటూ మనకి నమ్రత అనే ఒక అమ్మాయి పంపించారు. సో ఇంట్రెస్టింగ్, రైట్? మరి మై డియర్ ఫ్రెండ్స్, మనం ఇంకా మాట్లాడుకుందాం 90s సండే ఎలా ఉంది అనే విషయం గురించి. రైట్, ఫెంటాస్టిక్. మరి ఆదివారం రోజున పిల్లలు ఆ రోజుల్లో యోగాసనాలు వేసేవారు, అలాగే హెల్త్ని బెటర్ చేసుకునేవారు సైకిల్ తొక్కేవారు, గోళీలు ఆడేవారు, బొంగరాలు ఆడేవారు, కర్రాబిల్లు ఆడేవారు, సైకిల్ తొక్కేవారు. అలాగే ఊరు నాలుగు దిక్కుల్లో ఉన్నటువంటి నాలుగురు బంధువుల దగ్గరకు కూడా పిల్లలు అందరం కూడా కలిసి వెళ్ళేవాళ్ళం, నడుస్తూ వెళ్ళేవాళ్ళం. అరే మా అత్తయ్య అక్కడ ఊర్లో ఉన్నారా, అక్కడికి వెళ్దామా, ఆమె మంచి స్వీట్స్ ఇస్తుంది అంటూ వెళ్ళేవారు. అలాగే ఆ రోజు రిలీజ్ అయినటువంటి సినిమాకు కూడా ఆ చిల్లర ఇచ్చేవారు అమ్మమ్మ కానీ తాతయ్య కానీ, మరి అత్తయ్య కానీ మామయ్య కానీ బాబాయ్ కానీ పిన్ని కానీ పెద్దమ్మ కానీ పెదనాన్న కానీ, వాళ్ళు ఇచ్చిన చిల్లర అంతా కూడబెట్టుకుని, ఒరే ఈరోజు చిరంజీవి సినిమా వచ్చిందిరా మనం చూద్దాంరా అంటూ పేరెంట్స్ తీసుకెళ్ళినా కూడా మరొకసారి మనం కూడా సెకండ్ టైం వెళ్ళేవాళ్ళం. రైట్. అలాగే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే, ఆ రోజుల్లో పనికి కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఇప్పటిలాగా కంటిన్యూగా వర్క్ చేయడం కాకుండా ఇళ్లలో ఉండే మగవాళ్ళు సుష్టిగా భోజనం చేసి కాసేపు మధ్యాహ్నం వర్క్ చేసేవాళ్ళు కాస్త కొనుక్కు కూడా తీసేవారు. మరి ఆడవాళ్ళు అయితే బ్యాటరీతో ఉన్నటువంటి రేడియోతో పెరట్లో అంట్లు తోముకుంటూ వంట చేసుకుంటూ వాళ్ళు రేడియోలో పాటల కార్యక్రమం, రేడియోలో పాటలు మాటలు వినేవారు. అలాగే ఆ రోజుల్లో మధ్యాహ్నం వేళ 3 గంటలకు రేడియోలో నాటకాలు వచ్చేవి. ఆ నాటకాలను కూడా చక్కగా వింటూ, ఏంటి వదిన ఈరోజు ఆ నాటకం విన్నావా, బాగుందా, నాకైతే అంతగా బాగాలేదనిపించింది, ఏదేదో కానీ నా గురుండే చెప్తున్నట్టు ఉంది వదిన అన్నట్లుగా మాట్లాడుకుంటూ గోరింటాకు పెట్టుకుంటూ బుక్స్ చదువుకుంటూ ఆ రోజులో జయసుధ, జయప్రద, శ్రీదేవి వీళ్ళందరూ కూడా, ఏయ్ శ్రీదేవి చీర చూసావా ఎంత బాగుందో, మరి అలాంటి చీర కొనుక్కోవాలనుకుంటున్నాను వదిన, మరి మీ అన్నయ్య డబ్బులు ఇస్తారో లేదో అంటూ ఇలాంటి మాటలు కూడా ఆడుకుంటూ చక్కని జీవితం ఉండేది ఆ రోజు సండేలో. మరి పిల్లల గురించి చెప్తే ఇక నేనైతే ఒక్కసారిగా వెళ్ళిపోతాను, ఆదిత్య 369 లాగా ఒక్కసారిగా ఆ రోజుల్లోకి నేనైతే వెళ్ళిపోతానమాట. ఇంకా మాట్లాడుకుందాం. మీరైతే నా షో విన్నట్లుగైతే ఇప్పుడు 0402323482 వాట్సాప్ చేయండి. మరి 90స్లో సండే మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఆ రోజుల్లో అనే విషయాన్ని, మీకు ఉన్నటువంటి మెమొరీని నాతో షేర్ చేసుకోండి. మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. నేను మీ స్నేహితుణ్ణి ఆత్మీయుని ఎల్లేష్ని మాట్లాడుతున్నాను.

ఇక్కడ ఒక అమ్మాయి యు ఆర్ మై హీరో అంటున్నారు. బట్ నేను కాదు, అక్కడ విక్టరీ వెంకీ మామ, విక్టరీ వెంకటేష్ గురించి అంటున్నారు. ఇళయరాజా మ్యూజిక్ కాంపోజిషన్, ఎస్పీబి చిత్రమ్మ పాడిన ఈ సూపర్ డూపర్ హిట్ సాంగ్ మీరు వింటున్నారు స్టేషన్ ఆఫ్ ది నేషన్, ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో పైన. వింటూనే ఉండండి,

0: FM Rainbow 101.9.
1: Bro, did you know there's a theater fest at Ravindra Bharati tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
3: రైట్ మై డియర్ ఫ్రెండ్స్, స్టూడియో టైం 9:21:20 ఎగ్జాక్ట్ గా. ప్రపంచంలోనే తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఇష్టమైనటువంటి ఒకే ఒక రేడియో ఛానల్ మీరు వింటున్నారు. వాట్ ఎ ఫెంటాస్టిక్ డే. మరి మనం అయితే సండే నాడు 90s సండేస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సూపర్ కదా. సాయంత్రం 5 గంటల అయ్యేసరికి సైకిల్ వేసుకుని బాబాయ్ వచ్చేవాడు. ఏరా అలా పద వెళ్దాం స్వీట్ షాప్కి అంటూ బాబాయ్ తీసుకెళ్లేవారు. లేకపోతే రిక్షాలో మేనత్త అన్నయ్య బాగున్నావా, నేను చూడడానికి వచ్చాను అన్నయ్య అంటూ మన నాన్న పలకరిస్తూ ఆ చేతిలో పళ్ళో లేకపోతే స్వీట్సో తీసుకొచ్చేవారు. మరి మేనత్త ఆ రిక్షా దిగ్గానే ఆహా స్వీట్లు పట్టుకొచ్చింది మా మేనత్త అంటూ ఎంతో మురిసిపోయేవాళ్ళం. అలాగే వెనక నీ డోర్ కొడుతూ మన పిన్ని వచ్చేది, అక్క అక్క తలుపు తీవే, నీ కర్రీ తీసుకొచ్చాను, ఈరోజు మీ మరిది గారు చికెన్ తీసుకొచ్చారు, మరి చాలా ఫ్రై చేసేసి నీకు ఇష్టమని పిల్లలకి ఇష్టమని తెచ్చానక్క అంటూ వెనక డోర్ నుంచి తలుపు కొట్టేవారు. ముందు డోర్ నుంచి మేనత్త, వెనక డోర్ నుంచి పిన్ని. ఆహా ఆదివారం వచ్చిందంటే ఒక్కొక్క మన బంధువులు, చుట్టుపక్కల ఉన్న బంధువులు బాబాయ్ ఇంటి నుంచి ఒక కర్రీ ఒకటి పాట్ వచ్చేది, అలాగే మామయ్య ఇంటి నుంచి ఓర్ బాబాయ్. లంచ్లో ఫుల్ మీల్స్, డీలక్స్ మీల్స్ అయిపోయేది మన పిల్లలందరికి కూడా. మరి అప్పట్లో ఊళ్ళు చిన్నవిగా ఉండేవి, మనసులు పెద్దవిగా ఉండేవి, దూరాలు చిన్నవిగా ఉండేవి, మన మనసులు మాటలే చాలా తీపిగా ఉండేవి మన స్వీట్స్ కన్నా కూడా. మరి అందరి కాపురాలు కూడా చాలా చల్లగా ఆనందంగా ఉండే రోజులు అవి. మరి ఆ రోజుల్లో 7 గంటలకే షాపులు క్లోజ్ చేసినా కూడా మనం అందరం కూడా హీరోల్లాగా, పిల్లలందరం కూడా పని పాటు లేకపోయినా కూడా అలా నడుచుకుంటూ చివరి వరకు వెళ్ళి వచ్చేవాళ్ళం. మరి ఆ రోజుల్లో సినిమా థియేటర్లకు ఎవరైనా వెళ్తే ఇట్టే కనిపెట్టవచ్చు, ఎందుకంటే ఏ రోజు కూడా మంచి బట్టలు వేయని వాళ్ళు సినిమాలకు వెళ్ళినప్పుడు మాత్రం మంచి బట్టలు కట్టుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని ఏదో సినిమాలో హీరోలాగా ఆ థియేటర్కి స్పీడ్గా వెళ్తుంటే మనం ఇట్టే పసిగట్టవచ్చు, వీళ్ళు సినిమాకి వెళ్తున్నారా, చిరంజీవి బాలయ్య బాబు సినిమా వచ్చింది కదా దానికి వెళ్తున్నారా అనుకోవచ్చు. అలాగే సినిమా నుండి వచ్చిన తర్వాత ఏదో పరీక్ష ఫెయిల్ అయినట్టుగా, ఏదో 1 కోటి రూపాయలు పోయినట్టుగా నడుచుకుంటూ వస్తారంటే ఇంకా అయిపోయింది ఇంకేం లేదు ఇంటికి వెళ్ళి పడుకోవడమే అన్నట్టుగా. సో అలా ఉండేది, అందరూ కూడా చాలా గెస్ట్ చేస్తూ ఉండేవారు. చిన్న చిన్న ఊళ్ళు, తక్కువ కుటుంబాలు ఉండే ఊళ్ళు ఉండేవి. సో వెరీ ఇంట్రెస్టింగ్. మరి పిల్లలు మనందరం కూడా సండే వచ్చిందంటే రైట్ ఎర్రమట్టిలోని వీధుల్లోని ఆటలే ఆటలు, బట్టలన్నీ మాసిపోతుండేవి. ఇంటికి రాగానే అమ్మా నాన్న ఏంట్రా ఒళ్ళంతా, అదంతా కూడా ఏంటి మట్టి ఇదంతా కూడా అంటూ కొంతమంది తల్లిదండ్రులు అయితే బాగా తగిలించేవారు కూడా అనమాట. సో ఇవన్నీ కూడా ఇన్ని తిప్పలు ఇన్ని తలనొప్పులు ఉన్నా కూడా ఆ జ్ఞాపకాలు ఎంతో తీపిగా ఉండేవి కదా. మరి ఇవాళ ఆదివారాలు మన పిల్లలకి అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా? మార్నింగ్ పిల్లలు లేవగానే 12 అవుతుంది, 12 లేవగానే ఫోన్ తీస్తున్నాడు. తీసిన వెంటనే వాడు గేమ్స్, ఒక గేమ్ అయిన తర్వాత ఇంకో గేమ్ డౌన్లోడ్ చేయడం, డిలీట్ చేయడం, డౌన్లోడ్ చేయడం, డిలీట్ చేయడం. మనం అంటామా, మనం లేచేసరికి 1 అవుతుంది, 1 అయ్యేసరికి ఇంతకుముందు చెప్పినట్టుగా టిఫిన్ చేయాలో తెలీదు, లంచ్ చేయాలో తెలీదు. సో వెరీ వెరీ వెరీ బ్యాడ్ అనే చెప్పాలి. మరి ఈ ఆదివారం భలే గడిచింది అనే మాట తక్కువగా వినిపిస్తుంది ఎక్కడ ఉన్నా కూడా. మరి గత కాలం మేలు కావచ్చు కానీ కాలం అంటే ఇదేనా? ఓ ఆదివారమా, నువ్వు తెచ్చే ఈ రిలాక్సేషన్, ఈ ఎంటర్టైన్మెంట్ మాకప్పుడు ఎంతో ఆనందంగా ఉండేది. మరి అలాంటి మళ్ళీ ఆదివారాలు మళ్ళీ వస్తాయా? వెయిట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి మీ అందరికీ టాటా బాయ్ బాయ్ సీయూ చెప్పేసే టైం అయితే నాకు వచ్చేసింది. మళ్ళీ వచ్చే ఆదివారం మళ్ళీ మరిన్ని తీపి పాటలు, తీపి మాటలు మాట్లాడుకోవడానికి ఒక వారం వెయిటింగ్ చేద్దాం మనందరం కూడా. ఇప్పుడైతే మరి సూపర్ హిట్ సాంగ్స్ ఒక 3 క్యూఅప్ అయి ఉన్నాయి. అందులో మొట్టమొదటి పాట బాలయ్య బాబు అండ్ దివ్య భారతి యాక్ట్ చేసినటువంటి ధర్మక్షేత్రం నుంచి, ఇంకా తర్వాత నాగార్జున అండ్ అమల యాక్ట్ చేసినటువంటి ఇంకొక సూపర్ హిట్ సాంగ్ రెడీగా ఉంది. ఈ 2 సాంగ్స్తో మీ అందరికీ టాటా బాయ్ బాయ్ సీ చెప్పేస్తున్నాడు మీ స్నేహితుడు యల్లేష్. మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతవరకు కలుసుకుందాం. అంతవరకు లైఫ్ ఈజ్ వెరీ షార్ట్.

మరి అప్పటి ఆదివారం కాదు ఈ ఆదివారం కూడా మన రెయిన్బో వింటే ఆ రోజులకి తీసుకెళ్లడానికి నేను ఉన్నానుగా. బై బై మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ నైట్, మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఎంజాయ్ యువర్ టైం. బై బై, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ యల్లేష్ సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. చిలి నడుమే అందం నడికే నాట్యం.